ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 16వ రోజు. శ్రోతలకు శుభోదయం.

0: విశ్వకర్త్రే చ హర్త్రే చ.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

FM Rainbow 101.9. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ వివే లక్ష్మి. నిలయంలో సమయం 6:11 అయిందంటే ప్రజెంట్ మనం ఉన్నాం క్షేత్ర దర్శనిలో. ఈరోజు ఒక చక్కటి దేవాలయంతో మనకి బాగా ఉపయోగపడే మంచి మంచి అంశాలతో ఉదయాన్నే మిమ్మల్ని అలరించడానికి వచ్చేసింది మీ వివే లక్ష్మి. అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. చక్కటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాము. ఓం నమ శివాయ.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈరోజు మన క్షేత్ర దర్శనిలో మనం తెలుసుకోబోతున్న దేవాలయం పేరు ఓదెల మల్లన్న దేవాలయం అన్నమాట. ఓదెల మల్లన్న దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రసిద్ధమైన శైవక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామివారు ప్రధాన దైవంగా కొలువై ఉన్నారన్నమాట. అయితే ఈ ఆలయం ఎంతో పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం అయితే ఈ ఆలయానికి సంబంధించి పంకజ మహాముని ఇక్కడ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించేవాడని, ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు మల్లికార్జున స్వామివారిగా ఇక్కడ వెలసాడని చెబుతూ ఉంటారు. అయితే ఈ క్షేత్రానికి కాకతీయుల కాలంతో సంబంధం ఉన్నట్లుగా కూడా చారిత్రక ఆధారాలు చాలానే ఉన్నాయట. ఆలయంలో భ్రమరాంబ అమ్మవారితో పాటు ఇతర దేవతలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఈ సందర్భంగా ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక భక్తుల నమ్మకం ప్రకారం మల్లన్న స్వామిని దర్శించుకొని పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. అందువల్ల ఓదెల మల్లన్న స్వామివారి దేవాలయం తెలంగాణలో ప్రముఖమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా ఓదెల మల్లన్న స్వామివారి దేవాలయాన్ని? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నా రెయిన్బోతో జీవితం రంగులమయం. ఓదెల మల్లన్న స్వామివారి దేవాలయం భక్తి చరిత్ర మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఒక పవిత్రమైన క్షేత్రం. ఇక్కడున్న శ్రీ మల్లికార్జున స్వామివారిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆలయానికి సంబంధించిన స్థల పురాణంలో ఈ ప్రాంతం పూర్వం దండకారణ్యంలో భాగంగా ఉండేదని, పంకజ మహాముని శివుణ్ణి ఆరాధించేవాడని చెప్తూ ఉంటాడు. అయితే స్వామివారి శివలింగంపై నాగలి కర్ర తగిలిన గుర్తు ఉందని విశ్వాసం కూడా. అయితే ఈ క్షేత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది కేవలం అదే. ఆలయంలో రుద్రాభిషేకం, శివ కళ్యాణం, నిత్య కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుందట. పెద్దపట్నం, అగ్నిగుండం వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం, పురాతన చరిత్ర, స్థల పురాణం కారణంగా ఓదెల మల్లన్న స్వామివారి దేవాలయం తెలంగాణలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎప్పుడైనా వీలైతే అలా పెద్దపల్లి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకొని వచ్చేయండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం కాబట్టి దగ్గు, జలుబు, జ్వరం, ఇలా ఏ సమస్య వచ్చినా సరే ఈ లక్షణాలని వెంటనే గూగుల్లో అడుగుతూ ఉంటాం, చాట్ జీపీటీలో అడుగుతూ ఉంటాం. ఇలా ఎక్కువగా అడుగుతున్న వాళ్ళు అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారట. ఇంట్లో వాళ్ళకి వచ్చిన సమస్యల్ని ఇలా ఇంటర్నెట్లో ఏకరువు

చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు ఇలాంటి సమస్య వస్తుంది, దీనికి జవాబు ఏంటి, ఏం చేయాలి, ఎలాంటి చిట్కా పాటిస్తే ఈ సమస్య అనేది తొలగిపోతుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి గూగుల్ని, చాట్ జీపీటీని అడుగుతూ ఉన్నాం హాస్పిటల్కి.

చేయాలి అనుకుంటున్నాం, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా దాని ద్వారానే తెలుసుకుంటున్నాం ఎవరి అవసరం లేకుండా. అలాంటప్పుడు చిన్న చిన్న సమస్యలకు నిపుణుల అవసరం ఏముంటుందని వాళ్ళు చేసే పనుల్ని కూడా సమర్థించుకుంటున్నారు. నేను ఇలా చేశాను, నాకు ఇది చెప్పింది తెలియకుండా ఉంటుందా, తెలియకుండా వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారా అని మనకు నచ్చిందే మనకు నచ్చినట్టుగా మనం తోచినట్టు చేస్తూ ఉన్నాం. కానీ ఇదే వ్యసనంగా మారి అనేక సమస్యలకు దారితీస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఇంటర్నెట్లో లభించే సమాచారం అసంపూర్ణంగా ఉంటుంది. అలసట వంటి సాధారణ లక్షణాల కోసం వెతికినప్పుడు సెర్చ్ ఇంజిన్ తరచూ దాన్ని తీవ్రమైన ప్రాణాంతకమైన అనారోగ్యంతో ముడిపెట్టి చూస్తూ ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదట. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు నిపుణులు. మనం ఎలాంటి చిట్కా పాటించినా సరే ఎంతవరకు అంటే కొంతమేరకే అది పూర్తవుతుందా తగ్గుతుందా ఇంతే కంటిన్యూ అవుతుందా అనేది మనకి అర్థమవ్వాలి. ఆ తర్వాతే దాన్ని పాటించడానికి ప్రయత్నించాలి తప్ప ఎక్కువ రోజులుగా మనం అదే తరచూ చేస్తున్నాము అంటే మన ప్రాణాలకే ప్రాణాంతకరంగా మారే అవకాశం ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిజమేనండి, మనకి ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే, మనం ఏదైనా చేయాలి అనుకున్నా సరే, ఖచ్చితంగా ఎవరైనా ఎవరి సలహా అయినా తీసుకునే ముందు సోషల్ మీడియాలోనో చాట్ జీపీటీలోనో జెమినాయిలోనో వెతుకుతూ ఉంటాం. ఇలా ఏఐ పనిని సులభం చేస్తుంది కావచ్చు, కానీ అదే పనిగా జనరేటెడ్ ఫలితాన్ని నిర్ధారించుకోవడం, మళ్ళీ అందులో మార్పులు చేసుకోవడం, చేర్పులు చేసుకోవడం, ఇలా ప్రతి ఒక్కటి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం మనకు కావాల్సిన ఆ మెథడ్ వచ్చేంత వరకు కూడా. సో ఇలా మనం చేస్తున్న ప్రయత్నంలో మెదడు అనేది చాలా అలసిపోతూ ఉంటుంది. వెంట వెంటనే ప్రాంప్ట్లు ఇచ్చేయడం కావచ్చు, తక్షణ ప్రతిస్పందన తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ మెదడులో రివార్డ్ సిస్టమ్ని ప్రేరేపిస్తూ ఉంటాయట. దాంతో బయట అసలు ఏం చేసినా సరే ఫలితం వెంటనే వచ్చేయాలన్న ఆలోచన ధోరణి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. క్షణాల్లో మన పనులు అయిపోవాలి, క్షణాల్లో మనకి రిజల్ట్ వచ్చేయాలి, క్షణాల్లో మనం అనుకున్నది కావాలి అన్న ఆలోచన మన బ్రెయిన్ అనేది ఫిక్స్ చేసుకుంటూ ఉంటుంది వెంటనే అయిపోవాలి అని. అలా ప్రతి ఒక్క విషయంలో అదే విధంగా ఆలోచించడం మొదలు పెడతామట. స్వతంత్రంగా ఆలోచించడం కష్టమైపోయి మెదడు స్తబ్దుగా ఉండిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితినే ఏఐ బ్రెయిన్ ఫ్రై అని అంటున్నారు పరిశోధకులు. సో మనం ఎంతవరకు మన చేతుల మీద మన ఆలోచనలతో మన పనులను మనం చేసుకోగలుగుతామో అంతవరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతకు మించి వెంటనే అయిపోతుంది కదా, కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది, కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది, సో దీంతో సరిపెట్టుకుందాంలే అన్న ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాము అంటే అసలు మన ఆలోచన ఏంటి అనేది మనం మర్చిపోయే పరిస్థితికి వస్తామట. సో అలా ఎప్పుడూ చేయకండి పోయి ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. సోమవారం అనగా ఉదయం 10 గంటలు అనగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 040-2324-4834, 040-2324-4836, 040-2970-4324 మరియు 040-2970-4735కి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నీకేమైంది బుజ్జి?
3: మూడు లేదు మాస్టరు.
2: నీ మూడుకేమైంది?
3: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట శాసనసభ శాసనమండలి సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని, ఈహెచ్ఎస్ పథకం అమలులో రాజీ లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది.

అన్నారు. రాబోయే రోజుల్లో అధునాతన ఫోటోనిక్ ప్యాకేజింగ్, కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ లాంటి భవిష్యత్ తరం సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. గ్రామ సర్పంచులు నిత్యమెదురయ్యే ఒత్తిళ్లు, విమర్శలను తట్టుకుని మానసిక స్థైర్యంతో ముందుకు సాగాలని మంత్రి సీతక్క సూచించారు. ఉప సర్పంచుల చెక్ పవర్కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వచ్చిన చట్టంలో కొన్ని ఇబ్బందులున్నాయని, అభివృద్ది ఆగిపోకుండా నిధులు నేరుగా సర్పంచులకే అందేలా త్వరలో అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెడతామన్నారు. శాసనసభ శాసనమండలి సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై తమ నాయకుడు చంద్రశేఖరరావు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 22A నిషేధిత భూముల జాబితాతో రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఆర్థికంగా కుదేలవుతున్నారని, 6 గ్యారంటీలను నెరవేర్చలేదని, ఈ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 9 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనకున్న సమయభావం వల్ల, పనిఒత్తిడుల వల్ల ఉద్యోగులు చేసే అమ్మాయిలకైతే వాళ్ళ పిల్లల లంచ్ బాక్సులు సర్దడం అనేది ఒక సవాలుగా మారిపోతూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు కూడా జాబ్స్కి వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, ఈ ప్రెషర్ అనేది ఉంటుంది. దీంతో 5 నిమిషాల్లో అయిపోయే మ్యాగీ అనేది 2 నిమిషాల్లో ఓపెన్ చేసి వెంటనే ఇచ్చే బిస్కెట్స్, చిప్స్ ప్యాకెట్స్, ఇలా రోజువారీ స్నాక్స్ జాబితాల్లో లంచ్ బాక్సుల్లో కూడా చేరిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. చిటికలు అయిపోతాయి, వెంటనే అయిపోతాయి, తినడానికి కూడా కాస్త ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చకచకా ఈ జంక్ ఫుడ్ని లంచ్ బాక్స్లలోకి వేస్తూ ఉన్నాం. దీంతో క్రమంగా కృత్రిమ రుచులకు అలవాటు పడి ఇంట్లో చేసిన ఆరోగ్యకరమైన వంటలు తినడానికి కూడా పిల్లలు మారం చేస్తూ ఉన్నారు, ఇదొద్దు నాకు ఇదే కావాలి అని. అయితే ఈ అలవాటు అప్పటికప్పుడు సమయాన్ని ఆదా చేసినప్పటికీ కూడా ప్యాక్డ్ ఫుడ్లలో మోనోసోడియం, ఇలా అధిక ఉప్పు, చక్కెర, పామాయిల్ అండ్ రిఫ్రిజిరేటివ్ వల్ల పిల్లల పొట్టల్లో పోషకాల స్థానాల్లో రసాయనాలను నింపుతున్నారు. మీరే స్వయంగా వాళ్ళ ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలయ్యేలా చేస్తూ ఉన్నారు, చెడగొడుతున్నారు. అలాగని ఉద్యోగాన్ని, ఇంటిని చక్కబెట్టుకునే తల్లుల శ్రమను తక్కువ చేయలేం, కానీ కాస్త ముందస్తు ప్రణాళిక ఉంటే పిల్లల ఆరోగ్యానికి మేలైన ఆహారాన్ని సులువుగా అందించవచ్చు. ముజ్జాయిల్ని అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఏమంటారు, ఇందుకోసం సెలవు రోజులలో రాగి నువ్వుల లడ్డూలు చేసి పెట్టుకుంటే వారం రోజులకు సరిపోతూ ఉంటాయి కదా. అండ్ తామర గింజలు, వేరుశనగలను వేయించి కాస్త డబ్బాల్లో భద్రపరిస్తే ఉదయాన్నే బాక్సుల్లో వేయడం క్షణాల్లో పని. ముందు రోజే క్యారెట్లు, బీన్స్, ఇలా వాటిని తరిగి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున్నే వెజిటేబుల్ పోహా కావచ్చు, సేమియా ఉప్మా, ఇలా 5 నిమిషాల్లో చిటికెల్లో ఆరోగ్యానికి ప్రోటీన్లు అందించడానికి, మనకి ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలను పిల్లల్ని ఇవ్వడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. సో ఆల్టర్నేట్ చూసుకునే బదులుగా మన సమయాన్ని కాస్త ముందుగానే ప్లాన్ చేసుకున్నాము అంటే ఇంకా ఈజీగా ఉంటుంది అంటున్నారు ఇప్పుడు. అండ్ అది కూడా చాలా బెస్ట్. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు

లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. సోమవారం అనగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 040-2324-4834, 040-2324-4836, 040-2970-4324, 040-2970-4735కి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. సోమవారం అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 040-2324-4834, 040-2324-4836, 040-2970-4324 మరియు 040-2970-4735కి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆదేశించారు. నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రెవెన్యూ రిజిస్టేషన్ల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని, ఈహెచ్ఎస్ పథకం అమలులో రాజీ లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో అధునాతన ఫోటోనిక్ ప్యాకేజింగ్, కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ లాంటి భవిష్యత్ తరం సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన డిజాస్టర్ అని, కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు దిగజారుతోందని, ఏమీ చేయలేక తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విమర్శించారు. నెల నెలా జీతం తీసుకుంటూ ప్రతిపక్ష నేతగా 1000 రోజులుగా అసెంబ్లీకి హాజరు కాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన చంద్రశేఖరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, దళిత, గిరిజన, బీసీ వర్గాలను నిలువునా మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరుకుంది.

ఈ ఘటనపై మెజిస్టేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

FM Rainbow 101.9. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. సోమవారం అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 040-2324-4834, 040-2324-4836, 040-2970-4324 మరియు 040-2970-4735కి ఫోన్ చేయగలరు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేనెప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్.

0: సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి.

0: NRLM, NULM, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, CGT, MSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమైన ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. సోమవారం అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 040-2324-4834, 040-2324-4836, 040-2970-4324 మరియు 040-2970-4735 కి ఫోన్ చేయగలరు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: అనగనగనగా ఒక రాజు గగనమునీలే మహారాజు,
4: తర్వాత

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఇప్పుడు మీకోసం ఇరుమున్ నుంచి చక్కటి పాట వస్తుంది, వినేయండి.

0: సంగీతం జీవి ప్రకాష్ కుమార్, రచన అనంత శ్రీరామ్, ఆలపించిన వారు హేషం అబ్దుల్ వహా అండ్ సాదిక. ఇరుముడి చిత్రం నుంచి ఒక చక్కటి అద్భుతమైన సాంగ్ విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు అనగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు కోడ్ 0400 జత చేసి 0402324483404, 0402324483

6 0402970 4324 మరియు 0402970 4735కి ఫోన్ చేయగలరు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: అత్యాచార ఘటనపై సమగ్ర మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితురాలి వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంస్థ నిర్లక్ష్యం వంటి అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్దికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మంజూరైన 117 కోట్ల రూపాయలకు అదనంగా మరో 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంజూరు చేశారు. ఈరోజు వేకువజామున 2:58 శుభముహూర్తంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సీతక్క, అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ చెల్లింపులు, గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపు ప్రశ్నలపై సమాధానమిస్తారు. హైదరాబాద్లో పారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు, పారాడైజ్ నుంచి బొల్లారం గన్రాక్ ఎన్క్లేవ్, షామీర్పేట్ మీదుగా ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత కారిడార్లను పరిశీలించి భూసేకరణ అనుమతులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కారిడార్లతో ఉత్తర హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్కు వేగవంతమైన అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు సాధ్యం కానుంది. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్కు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించడంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్, రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో చర్చించారు. కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ వంటి సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వైజరీ కౌన్సిల్కు నేతృత్వం వహించాలని సారస్వత్ను ఆహ్వానించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ, సమగ్ర సమాచారం అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు అందిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ జతచేసి 23242438 23242438 36 29704324 ఇంకా 29704735 నంబర్లకి ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఆకాశవాణి వార్తా విభాగాధిపతి ఎం శ్రీనివాస్ మహేష్ గారు, ఐఏఎస్. మీ ఫోన్ కాల్స్కి ఇదే మా స్వాగతం.
1: అందరికీ నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. తెలంగాణలో పోలీస్ నియామకాల పర్వం మొదలైంది. సుమారు 7437 పోస్టుల భర్తీకి పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సాంకేతిక సహాయంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ముందుకు వెళ్తుంది. ఈ ప్రతిష్టాత్మక మండలికి సారథ్యం వహిస్తున్న శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్, 1995 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్గా, చైర్మన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలిగా మరియు ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన దక్షత కలిగిన అధికారి. 3 దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో విశేష సేవలు అందించిన శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా, ఇంటెలిజెన్స్ టెక్నికల్ సర్వీసెస్ వంటి కీలక విభాగాల్లో పనిచేసి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బిట్స్ ప్లానీలో గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీనివాసరావు గారు ఐఐఎం కోల్కతాలో ఎంబీఏ పూర్తి చేశారు. పోలీస్ నియామకాల్లో ఆధునికత, పారదర్శకత తీసుకురావడంలో ఆయన పాత్ర చిరస్మరణీయం. అటువంటి అనుభవజ్ఞులైన అధికారితో పోలీస్ నియామకాల్లో సాంకేతిక విప్లవం అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నమస్తే సార్.
2: నమస్కారం మహేష్ గారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి స్వాగతం. మీకు 1995 బ్యాచ్ ఐపీఎస్గా మీ సుదీర్ఘ సర్వీసులో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 7437 పోస్టులు భర్తీ బాధ్యత మీపై ఉంది. ఈ నేపథ్యంలో హోంశాఖలో నియామకాల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, ఆధునిక సాంకేతికతతో పారదర్శకంగా చేపడుతున్న మీకు అభినందనలండి.
2: ధన్యవాదాలండి.
1: అలాగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు మనతో ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఆయన చెప్పే విషయాలని మరిన్ని విషయాలను మనం విందాం. సార్, పెద్ద సంఖ్యలో పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియకు మీరు బాధ్యత చేపడుతున్నారు. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు ఈ నియామక ప్రక్రియ ప్రాధాన్యతను వివరించగలరండి.
2: అన్నిటికన్నా ముందుగా ఇటీవలే 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి, మనందరికీ ప్రీతమైన ఆకాశవాణి, నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగాన్ని పోషించినటువంటి ఆకాశవాణి, వారికి నా శుభాకాంక్షలు. అట్లాగే శ్రోతలందరికీ, ఈరోజు ప్రయోక్తగా వ్యవహరిస్తున్న మహేష్ శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ దాదాపు 9 సంవత్సరాలుగా నేను ఈ బాధ్యతలు, అంటే ఒక్కొక్కసారి నా ఒరిజినల్ రెస్పాన్సిబిలిటీస్గా, ఒక్కొక్కసారి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్గా, కానీ 9 సంవత్సరాల నుంచి నేను ఈ బాధ్యతలని నిర్వహిస్తున్నాను, రిక్రూట్మెంట్ బాధ్యతలను. ఈ 9 సంవత్సరాల్లో దాదాపుగా 42,000 మందిని తెలంగాణ ప్రభుత్వం కోసం, తెలంగాణ ప్రభుత్వంలో వివిధ ఉద్యోగాల కోసం నియామకాలు జరగటంలో నేను ఒక చైర్మన్గా ఒక పాత్ర పోషించాను. అంటే నా చేతుల మీదుగా ఇప్పటికీ 42,000 మంది ఉద్యోగాలు తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వంలో. సో ఈ 7400 అనేవి ఇప్పుడు ఈ 2026 ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు మనం నియామకాలు చేపట్టడం జరిగింది. దీంట్లో సాధారణంగా రిక్రూట్మెంట్ బోర్డు

అంటే నియామక మండలి అని కూడా అంటుంటాము. ఈ నాలుగు శాఖల్లో చేస్తుందండి, కేవలం పోలీస్ శాఖ కాదు, ఇప్పుడు కూడా నాలుగు శాఖల్లో చేస్తున్నాం. పోలీస్ శాఖ ఒకటి, అంటే పోలీస్ శాఖ సింహభాగం ఖాళీలు అక్కడే ఉంటాయి. తర్వాత ఎస్పీఎఫ్ అని, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. తర్వాత జైళ్ల విభాగం,

0: 298 అంటే 4% అనుకోండి, 4% ఖాళీలు ఎస్ఐ స్థాయికి చెందినవి, మిగతా 96% కూడా పీసీ స్థాయికి చెందినవి. సో ఈ 4% ఏవైతే ఉన్నాయో అవి ఆఫీసర్స్ అంటుంటాం మనం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇక్కడైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అని, అట్లాగా డెప్యూటీ జైలర్ అని వివిధ డెసిగ్నేషన్స్ ఉంటాయి. వీటిలలో జీతాలు కూడా మన బయట ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిభాషలో చెప్పాలంటే, ఒక ఎస్ఐ స్థాయిలో ఇప్పుడు నియామకమైన వ్యక్తి అతని ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత ఇమీడియట్గా 7 లక్షల ఆదాయం పొందగలుగుతాడు, అంటే 700K అని మన వాళ్ళు ఏదో అంటారు చూస్తాం. అట్లాగే ఒక కానిస్టేబుల్ స్థాయిలో ఉద్యోగం పొందిన వ్యక్తి 4 లాక్స్ సంవత్సరానికి పొందుతాడు. ఇది హెచ్ఆర్ఏ కాకుండా అక్కడ అతను ఉండేటువంటి నగరంలో ఉంటాడా, ఒక గ్రామంలో ఉంటాడా, ఒక మండల కేంద్రం ఉంటాడు, దాన్ని బట్టి కూడా అతనికి హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సెస్ అదనం. నేను చెప్పింది డిఏను బేసిక్ పే కలిపి 7 లక్షల జీతంతో ఎస్ఐ, 4 లక్షల జీతంతో పీసీ అతని జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇది కాక ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, వైద్య సదుపాయాలు కానీ ఇతరత్ర ప్రభుత్వం నుంచి అందేటువంటి అనేక మనకి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి రాయితీలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అర్హులవుతారు వాటికి. సో ఈసారి ప్రముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల వల్ల మహిళలకు ప్రత్యేకంగా ఈసారి ఫైర్ సర్వీస్ అగ్నిమాపక శాఖలోను
1: రిక్రూట్మెంట్
0: తర్వాత ఎస్పీఎఫ్లోను 33% అంటే 3/3
1: ఈసారి ఇంప్లిమెంట్ చేయబోతున్నా,
0: 3/3 ఖాళీలను ఈ 2 శాఖల్లో చేయటం అనేది ప్రప్రథమంగా జరుగుతుంది
1: సార్. అట్లాగే శ్రీనివాసరావు గారు, టెక్నాలజీ సాయంతో పారదర్శకత మీరు ప్రకటించినట్లు ఈసారి ఆధార్ అథెంటికేషన్తో ముఖ గుర్తింపు తీసుకొస్తున్నారా, ఇది ఎందుకు అవసరమైంది, ఈ టెక్నాలజీ నకిలీ అభ్యర్థులను తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించగలుగుతుంది?
0: దీంట్లో ఎలాగంటే, చాలాసార్లు ఇది 3 అంచెల కార్యక్రమం అది, అంటే మొదట ఒక ప్రిలిమినరీ రిటర్న్ టెస్టు, తర్వాత ఒక ఫిజికల్ టెస్ట్, దాని తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. ఈ 3 టెస్ట్ ఒకరే రాస్తున్నారా, ఒకరి పేరు మీద, వాళ్లే ఉద్యోగానికి వస్తున్నారా, వాళ్లే చివరకు మెడికల్ టెస్ట్ చేసుకొని ఉద్యోగానికి వస్తున్నారా, ఇది పాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అంటే 20 ఏళ్ల క్రితము కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీటిలలో. ఉదాహరణకి మీరు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ మీరు రాశారు, ఫిజికల్గా ఇంకొక వ్యక్తి పాల్గొన్నాడు మీ పేరుతో, ఇటువంటి ఇబ్బందులన్నీ అధిగమించడానికి మనం ఏం చేసామంటే, మొదటి నుంచి కూడా ఇక్కడ మన తెలంగాణ ఏర్పడిన మొదటి నుంచి కూడా బయోమెట్రిక్ తీసుకోవటం మొదలుపెట్టాం. అది కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి 15-16లో నాకు ముందు పనిచేసిన పూర్ణచంద్రరావు గారు ఇవన్నీ చేశారు. వారికి ఉన్న ఇబ్బందులన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్య లేకుండా 2018-22లలో 100% బయోమెట్రిక్ తీసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆధార్ UIDAI ఆధార్ వాళ్ళు ఏమంటారంటే, ఆధార్కు ఉన్నటువంటి సౌకర్యాలు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఆఫ్లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఏంటంటే, అంటే ఎటువంటి నెట్ కనెక్షన్ వైఫై కనెక్షన్ లేకుండానే ఒకరి ఐడెంటిటీ మనం వెరిఫై చేయొచ్చు. ఇది జనవరి 26 నుంచి UIDAI వారు ఈ సౌకర్యాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు అక్కడ UIDAI అధికారులు, ముఖ్యంగా ఇక్కడ సంగీత గారు ఉన్నారు IAS ఆఫీసర్, వారు మాకు ఇది చెప్పినప్పుడు బహుశా భారతదేశంలో మొట్టమొదటి బోర్డ్ మనది కావాలి, ఇది ఇంప్లిమెంట్ చేసినటువంటి బోర్డు అనే ఒక పట్టుదలతో దానికి సంబంధించిన రాతకోతలు, దానికి సంబంధించిన అన్ని సాంకేతికమైన విషయాలు పరిష్కరించి ఈ రోజున మనము నాకు చేస్తున్నటువంటి దరఖాస్తులు చేస్తున్నటువంటి వారిలో 96% ఇప్పటికి వెరిఫై చేశారు. సో ఇది విజయవంతంగా అవుతుందని నేను భావిస్తున్నాను. ఆ 4% కూడా వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనే చూస్తున్నాము. కొంతమంది సస్పెండ్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి ఆధార్. సో అవన్నీ ఎలా డీల్ చేయాలో, కానీ 96% మొదటి ప్రయత్నంలోనే చేయటం అనేది ముదావహమైనటువంటి విషయం.
1: అలాగే సార్, అభ్యర్థుల్లో అత్యంత ఆందోళన పిఎంటీ పిఈటీ పైనే ఉంటుంది. ఈసారి ఛాతీ కొలతలు హై జంప్ ఉండవని చెప్పారు, పరుగు 1600 మీటర్లు కానీ 800 మీటర్లు లేదా లాంగ్ జంప్ షార్ట్ పుట్టు విధానం గురించి మా శ్రోతలకు స్పష్టంగా వివరిస్తారు
0: చెప్తాను. ఈ 1600, 800 ఏదైతే ఉందో, అంటే మా గ్రౌండ్స్ అండి పోలీస్ గ్రౌండ్స్, 400 మీటర్ల లెంగ్త్ ఉంటుందండి గ్రౌండ్, అంటే ఓవల్ షేప్లో ఉంటుంది, అంటే దీర్ఘవృత్తం ఉంటుంది. 400 ఉండటంలో మేము 400×2 రౌండ్స్ తీసుకున్నప్పుడు విమెన్ ఏంటంటే రెండు రౌండ్స్ తీసుకుంటారండి, దానివల్ల వాళ్ళు 800 చేస్తారు. మెన్

0: నాలుగు రౌండ్స్ తీసుకుంటారు 1600. ఈ ఎవరైనా సరే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫైన వాళ్ళు అంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు ఫిజికల్ టెస్ట్కు వచ్చినప్పుడు వారు మొదట ఇచ్చేస్తారండి, రన్ చేస్తారు. ఈ రన్ ఆర్ఎఫ్ఐడి సాయంతో చేస్తాం. అంటే ఆర్ఎఫ్ఐడి అంటే మీ రీడింగ్, మీరు ఎవరు స్టాప్ వాచ్లు పెట్టి కానీ లేకపోతే మిమ్మల్ని గమనించి కానీ తీయరండి. మీకున్నటువంటి ఒక ఆర్ఎఫ్ఐడి బిబ్ వల్ల మీరు ఎంత సమయంలో చేయగలిగారో మైక్రో సెకండ్స్తో సహా మేము తెలుసుకోగలుగుతాం. సో ఒకరి టైంకి ఇంకొకరి టైంకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, సమస్య ఉండదండి. అంటే ఒకరు ముందు పరిగెట్టారు, ఒకరు వెనక పరిగెట్టారు అని కూడా.
1: సార్, మన ఇంటర్వ్యూని కంటిన్యూ చేద్దాం. ఒక శ్రోత మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, చెప్పండి.
2: నమస్కారం అండి.
0: నమస్కారం, చెప్పండి.
2: ముందుగా ఆకాశవాణి
1: మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పి
2: చెప్పండి. సార్ ఇది ఈ పోలీస్ రిక్రూట్మెంట్ లో లోకల్ నాలెడ్జ్ ఎలా డెవలప్ చేస్తుంది
0: చెప్తానండి. మనకి 2018లో వచ్చినటువంటి న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రాంతం ఏదైతే ఉందో, స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని ప్రాతిపదికగా చేసుకుని, అంటే 1 నుంచి 7 వరకు చదివిన దాంట్లో అత్యధికం ఎక్కడ చదివారో చూసుకొని దాన్ని లోకల్ ఏరియాగా, లోకల్ కాడర్గా మనం నిర్ణయిస్తామండి. అంతకుముందు వేరే నియమాలు ఉండేవి, పాత 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో, అవి ఇప్పుడు మార్పు చెందినవి. అయితే దీంట్లో కొంతమందికి అనుమానం ఏంటంటే, నేను ప్రైవేట్ స్కూల్స్లో చదివాను అప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్లో చదివిన వాళ్ళకి సమస్య లేదు, అక్కడి నుంచి వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకొస్తారు, స్టడీ సర్టిఫికేట్, అది సరిపోతుంది. అక్కడ చదవని పరిస్థితుల్లో అండి, మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంఆర్ఓ తీసుకొస్తే దట్ విల్ బీ సఫిషియంట్, అది సరిపోతుందండి. ఈ విధంగా మనం లోకల్ క్యాండిడేట్స్ నిర్ణయిస్తాం.
2: సార్ ఇప్పుడు
0: ఇప్పుడు నేను నియమాలు చెప్పాను కదండి, 1 నుంచి 7 వరకు మీరు రాష్ట్రానికి బయట చదువుకున్నారు పూర్తిగా. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో కంపీట్ చేయాల్సి వస్తుందండి. లోకల్ క్యాండిడేచర్ ఉండదు మీకు. ఓపెన్ కాంపిటీషన్లో కొన్ని పోస్టులు ఉంటాయి. ఫస్ట్ 5% పోస్ట్ అన్ని పోస్టులలో కూడా ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నాయి. కొన్ని స్టేట్ లెవెల్ పోస్ట్ ఉన్నాయండి, ఎస్పీఎఫ్ సంబంధించిన అన్ని పోస్టులు కూడా స్టేట్ లెవెల్ పోస్ట్, వాటన్నిటికీ మీరు కంపీట్ చేయొచ్చు. ఈ విధంగా కొన్నిటికి మాత్రమే మీరు అర్హులవుతారండి.
1: పోలీస్ నియామకాల్లో సాంకేతిక అంశంపై నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి ఫోన్ చేయదలుచుకున్న వారు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 2324834, 2324836, 2970434, 2970435 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యల్ని తీర్చుకోగలరు. సార్, అట్లాగే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు పరుగు లాంగ్ జంప్ సమయంలో మనం ఇంతలా మాట్లాడుకున్నప్పుడు ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ, ఈ రిస్ట్ బ్రాండ్లు వాడుతున్నారని ఈసారి చెప్పారు, ఇది పారదర్శకత ఎలా దోహదపడుతుంది, ఫలితాల్లో మానవ ప్రమేయం ఉండదా?
0: ఇదివరకు అండి దీనికి పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, స్టాప్ వాచ్లు పట్టుకొని ఈచ్ ట్రాక్లో ఒక ఆర్ఎస్ఐ నుంచొని వాళ్ళు నొక్కి, ఆ స్టాప్ వాచ్ నొక్కి వారు తీసుకున్న రీడింగ్ ద్వారా మనం సమయాన్ని నిర్ణయించేవాళ్ళం. ఇప్పుడు దాంట్లో ఒకరు ముందు నొక్కారు, ఒకరు వెనకాల నొక్కారు, ఒకరు బయాస్డ్గా ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా విమర్శలు వస్తుండేవి. ఇప్పుడు అటువంటి నిమిత్తం ఏం లేకుండా, ఉదాహరణకి మీరు రేడియో యాక్టివ్ అదే ఆర్ఎఫ్ఐడి బిబ్ వేసుకొని పరిగెట్టారు, మీరు పరిగెట్టిన తర్వాత, మీరు పూర్తి చేసిన తర్వాత మీ రీడింగ్ నాకు ఇక్కడ కేంద్రంగా ఉన్నటువంటి కంప్యూటర్లో, అంటే సెంట్రల్ కంప్యూటర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మహేష్ శ్రీనివాస్ గారు 1600 మీటర్స్ ఎంత సమయంలో పరిగెట్టారో అక్కడ ఎస్పీ గారికి ఎప్పుడు తెలిసిందో అప్పుడు కమిషన్ చైర్మన్ గారికి కూడా అప్పుడే తెలుస్తుందండి.
1: ఒకే సమయంలో
0: తెలిసిపోతుంది. సో పారదర్శకత ఉన్నట్టే కదండి. తర్వాత అతను నేను ఇంకా మంచి రీడింగ్ ఇచ్చాను, మీరు నాకు తక్కువ మెరిట్ ఇచ్చారని అతను వాదిస్తే, సీసీటీవీ కెమెరాస్ ద్వారా అతని పర్ఫార్మెన్స్ చూపించి అతను పర్ఫెక్ట్ గా రీడింగే ఇచ్చామని చూపించడానికి కూడా అవకాశం ఉంది.
1: అలాగే ఎత్తు కొలత గిరిజన అభ్యర్థులకు ఈసారి మినహాయింపులు వస్తున్నాయని మాటలు వినబడుతున్నాయి. ఎత్తును డిజిటల్గా పాటు టేప్తో కూడా కొలుస్తారా? అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం ఇటువంటి జిల్లాల నుంచి ఎస్టీ ఆదివాసీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుందని ప్రకటించారు.

0: దీని వెనక కారణం ఏంటి సార్?
1: దీంట్లో అండి, ఎప్పటి నుంచో నియమంగా వస్తున్నది ఒకటి ఉన్నది, ABOST అనే ఒక కేటగిరీ ఉంది పోలీస్ రిక్రూట్మెంట్లో. అబోరిజినల్ ట్రైబ్స్ అనేటువంటి వారు, ఆ సర్టిఫికేషన్ కూడా రెవెన్యూ అథారిటీస్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ ఉన్నవారికి ఒకనొక హైట్ మెజర్మెంట్లో ఒక మినహాయింపు ఉంది, ఒక వెసులుబాటు ఉంది. అయితే మీరు ఇందాక అడిగినట్టుగా మేము 22లో ఒక ప్రత్యేకమైనటువంటి హైట్ మెజర్మెంట్ విధానాన్ని చేపట్టాము. దాంట్లో ఏమిటంటే అండి, మీరు వచ్చి హైట్ మెజర్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక ఫిజికల్ టేప్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ప్యానల్ రెండిట్లోనూ మీ హైట్ కనపడుతుంది. దాన్ని మనం ఫోటోగ్రాఫ్ చేస్తాము, వీడియోగ్రాఫ్ చేస్తాం, అంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. తర్వాత అండి, మీరు డిజిటల్గా హైట్ టైప్ చేయలేరండి, ఎంటర్ చేయాలి. డూ యూ యాక్సెప్ట్ అన్నప్పుడు ఎంటర్ చేయాలి, తప్పితే మీరు టైప్ చేసినప్పుడు కొంత మిస్టేక్ లేదా అతను ప్రమేయం ఉండడానికి అవకాశం ఉంది, కాబట్టి దాన్ని కూడా తీసేశాను. ఇప్పుడు క్యాండిడేట్ ఫిజికల్ హైట్ చూసుకోవచ్చు, డిజిటల్ మెజర్మెంట్ చూడవచ్చు, రెండు టాలీ అవుతాయి. అతనికి ఇదివరకు అనుమానాలు ఉండేవి, నేను ఇంట్లో కొలుచుకుంటే వేరేగా ఉందని. చాలా మంది క్యాండిడేట్స్ అనుమానం ఏంటంటే, నేను ఇంట్లో కొలిచాను, హాస్పిటల్లో కొలిచాను, అక్కడ సరిగా కొలవరండి. మనం వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళ ప్రమాణాల ప్రకారం సర్టిఫికేట్ తీసుకొని ప్రతి ఇన్స్ట్రుమెంట్ని సర్టిఫై చేయించి దాన్ని మెయింటైన్ చేస్తూ వాటి ద్వారా తీసుకుంటాం.
0: సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది,
1: చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది.
0: సార్, అట్లాగే మీరు అభ్యర్థులకు నేర చరిత్రను దాచవద్దని ముందుగానే సూచించారు. అయితే మనం ఇంటర్వ్యూని కంటిన్యూ చేద్దామండి. ఈ లోపల మరొక శ్రోత ఫోన్లో లైన్లో ఉన్నారు, చెప్పండి.
2: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పి.
2: రామాచారపురం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి.
0: చెప్పండి
2: సార. నా రిక్వెస్ట్ ఏముందంటే, ఇప్పుడు లేడీస్కే కానీ జెంట్స్కే కానీ ఎస్ఐకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? సరే, మన కాన్స్టేబుల్ సార్ క్వాలిఫికేషన్ హైట్ ఎంత ఉండాలి దయచేసి చెప్పండి.
1: ఈ వివరాలు నంబర్స్ కాబట్టి అండి, సంఖ్యలు కాబట్టి. నోటిఫికేషన్ చూసుకోండి, మా వెబ్సైట్కి వెళ్ళి ఖచ్చితంగా నంబర్స్ ఉంటాయి. అవి 167.6 అనేది ఉదాహరణకి మేల్ క్యాండిడేట్కి, సాధారణమైన మేల్ క్యాండిడేట్కి ఉండే మెజర్మెంట్. ఇదే విధంగా మిగతావి కూడా నంబర్స్ ఉంటాయి, కాబట్టి సరిగా చూసుకోవాలనుకున్నప్పుడు నోటిఫికేషన్ మా వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ చూస్తే బాగుంటుందని నా సూచన.
0: ఉంటుందండి, మీరు అధికారిక వెబ్సైట్లోని దాంట్లో మెన్షన్ చేస్తున్నాయి. మీరు ఒకసారి
2: గ్రామీణ ప్రాంతానికి మాట్లాడుతున్నాను.
1: గ్రామీణ ప్రాంతం అనేది దానికి హైట్లో వెసులుబాటు ఏం లేదండి. ABOST అంటే అబోరిజినల్ ట్రైబ్స్కి మాత్రము వాళ్ళ హైట్లో వెసులుబాటు ఉంది. దా వివరాలు కూడా మీకు నోటిఫికేషన్లో ఉన్నాయి, మీరు వెబ్సైట్ని సందర్శించి చూడవచ్చండి.
0: ఓకే, అలాగే సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, మీరు అభ్యర్థులకు నేర చరిత్రను దాచవద్దని ముందుగానే సూచించారు. చాలామంది చిన్న కేసులు దాచిపెడుతున్నారని ఒక అపవాదం ఉంది. ఒకవేళ దాచిపెడితే తర్వాత ఏం జరుగుతుంది? పోలీస్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో వివరించండి.
1: యాక్చువల్గా దాచిపెట్టిన సందర్భంలో అండి, ప్రభుత్వం వాళ్ళ క్యాండిడేచర్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయడానికి ఆస్కారం ఉందండి. కొంతమంది అమాయకంగా తెలిసి తెలవక చిన్న చిన్న కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని దాచిపెట్టి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు, వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు. అయితే తీవ్రమైన నేరం చేశాడు, చాలా గ్రీవస్ క్రైమ్ కానీ లేకపోతే సీరియస్ క్రైమ్ కానీ చేశాడు, అది వేరే విషయం. అది చేసినప్పుడు ఎట్లాగూ బయటపడుతుందో తెలుస్తుంది, దానికి సంబంధించిన ప్రొసీజర్ వేరే ఉంటుంది. కానీ చిన్న చిన్న క్రైమ్స్ చేసినప్పుడు, చిన్న చిన్న నేరాలు చేసినప్పుడు వాటిని దాచిపెట్టడం ద్వారా వాళ్ళ అమాయకత్వం వల్ల ఈ డిస్క్వాలిఫికేషన్కి గురవుతున్నారు, అది కావద్దని నా సూచన.
0: అలాగే సార్, ఇప్పుడు PMT PET తర్వాత తుదిరాత పరీక్ష ఉంటుంది, దాని సిలబస్, పరీక్షా విధానం ఎలా ఉండబోతుంది? నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందా?
1: యాక్చువల్గా అండి, మనం నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేసాం. దానికి ఒక కారణం ఏంటంటే, ఫ్లూక్ క్యాండిడేట్స్, ఫేక్ క్యాండిడేట్స్ ఉంటారు,
0: రాకుండా
1: వాళ్ళు రాకుండా ఉండడానికి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. 20% అంటే 1/5 మాత్రం. సో ఇక్కడ మనం కేర్ తీసుకున్నాం కాబట్టి ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో సీరియస్ క్యాండిడేట్సే ఉంటారు. రీజనబుల్ ప్రిజంప్షన్ అండి అది. ఆ రీజనబుల్ ప్రిజంప్షన్ వల్ల మనం ఇంకా ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో ఇంకేమీ మనము నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. అయితే ఇక్కడ రెండు లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయండి. ఆ లాంగ్వేజ్ పేపర్స్లో 25% ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్లో 25% ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయండి. వాటిల్లో మాత్రం, వాటిల్లో మళ్ళీ ఇట్లా ఛాన్స్ తీసుకోకుండా, ఎందుకంటే క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. అంటే 25% ఆ 25 క్వశ్చన్స్కి మాత్రం.
0: ఓకే, మిగిలినవన్నీ మామూలుగా
1: జరుగుతాయి.
0: ఇది ఇన్నిసార్లు మనం ఈ రిక్రూట్మెంట్లు జరుగుతున్నప్పుడు ఈ ఎందుకంటే స్టూడెంట్స్ వీళ్ళ

0: అందరికీ చెప్తుంటారు మీరు, అభ్యర్థులందరికీ కూడా, ఎవరు దళారీని నమ్మొద్దు, ఈ మోసాల పట్ల అప్రమత్తతగా ఉండండి. అయితే పోలీసు ఉద్యోగాల పేరుతో ఈ దళారులు, కోచింగ్ సెంటర్లు కొన్ని మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒక అపవాదం ఉందండి. అభ్యర్థులు ఎలా అప్రమత్తంగా ఉండాలి అట్లా అట్లా అట్లా టీఎస్ఎల్పిఆర్బి అధికారిక సమాచారం ఎక్కడి నుంచి వాళ్ళు పొందవచ్చు?
1: ఒకటండి, మేము క్యాండిడేట్స్ యొక్క మొబైల్ ఫోను, ఈమెయిల్ అడ్రస్ మన దగ్గర ఉంటుందండి. అవి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్, రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్. ఈ రెండింటి సహాయంతో మనము చాలా విరివిగా వాళ్లతో మనం కమ్యూనికేట్ చేస్తుంటామండి. ప్రతి విషయంలోనూ వాళ్ళతో మాట్లాడుతుంటాం. అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద బోర్డ్ అండ్ ద క్యాండిడేట్స్. అయితే మన ఏదైనా ప్రముఖంగా అందరికీ తెలియాల్సింది ఉంది, ఎక్కువ మందికి తెలియాల్సింది ఉంది, వెబ్సైట్లో పెడతాం. తర్వాత వెబ్సైట్లో కూడా మనం ఎక్కువ అటెన్షన్ రావాల్సిన వాటికి టిక్కర్స్ ఇస్తాము, బ్యానర్ ఐటెం లాగా పెట్టడం, ఇవన్నీ చేస్తామండి. దీంట్లో నా సూచన ఏంటంటే అభ్యర్థులకు, సోషల్ మీడియా యుగంలో మనం ఈ రోజున ఉన్నాం కాబట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు అది నిజంగా దాన్ని చిత్రీకరిస్తూ, వాస్తవాన్ని వక్రీకరిస్తూ చాలాసార్లు సోషల్ మీడియా పోస్టులు వస్తుంటాయి. దయచేసి వాటిని నమ్మకండి. నమ్మకుండా మీరు దేని మీద మీరు ఎక్కువ ఆధారపడాలంటే వెబ్సైట్ మీద, మన టీఎస్ఎల్పే
0: అధికార వెబ్సైట్,
1: అధికార వెబ్సైట్ మీద, తర్వాత మీకు వచ్చేటువంటి కమ్యూనికేషన్ మీద ఆధారపడాలి. ఇది చాలా టైం టెస్టెడ్ ప్రొసీజర్. మీకు వచ్చేటువంటి సెలెక్షన్స్ వరకు కూడా ఇది అల్గారిథమిక్ సెలెక్షన్ అండి. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క ఇది లేకుండా, ప్రమేయం లేకుండా జరిగేటువంటి సెలెక్షన్. రూల్స్ ఇచ్చేసాం మనం ప్రోగ్రామ్, కంప్యూటర్ ప్రోగ్రామ్, అది సెలెక్ట్ చేస్తుంది. తర్వాత మనం అనేక ప్రశ్నలు వేస్తాం, ఏదైనా తప్పు చేసిందేమో అని టెస్ట్ చేయడం చేసుకున్న తర్వాత మనం చేసేటువంటి సెలక్షన్. దీంట్లో ఎవరి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మీకు ఎవరికన్నా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బు మోసంగా కొట్టేయాలని చూస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది దళారులు, టౌట్స్, వీళ్ళందరినీ కూడా మీరు లెక్క చేయవద్దు. మీరు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇస్తే మీకు బహుమతి ఇవ్వడానికి, తగు బహుమతి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి.
0: చైర్మన్ గారు చెప్పారు ఈ అధికారిక వెబ్సైట్ని మాత్రమే మీరు నమ్మండి, దళారీల్ని కానీ మధ్యలో ఎవరిని నమ్మి మోసపోవద్దని. అంటే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది మంది తెలంగాణ యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మీరు ఇచ్చే సందేశం, సూచన ఏమి సార్?
1: ఇక్కడండి మన అదృష్టవశాత్తు రిక్రూట్మెంట్ అనేది తెలంగాణ పోలీస్ విభాగాల్లో లేదా యూనిఫామ్డ్ విభాగాల్లో ఇప్పటి వరకు జరిగిన రిక్రూట్మెంట్ చూసినట్టయితే మీరు దాదాపుగా దీనితో కలిపి 50,000 పైగా రిక్రూట్మెంట్ జరిగిందండి గత 11-12 సంవత్సరాల్లో. ఇది బహుశా ఏ శాఖలోనూ జరుగుండదు. ఇది ఎందుకు మీకు దీని ప్రాముఖ్యం ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే మన పోలీస్ శాఖలో ఉన్నటువంటి పూర్తి స్ట్రెంగ్త్ 88,000, అంటే 53,000 మందిని వివిధ శాఖల్లో అనుకోండి. సో ఇంత రిక్రూట్మెంట్ ఈ సమయంలో జరగటం అంటే అది నిరుద్యోగులకు అది చాలా
0: గొప్ప విషయం
1: కదా. అది వాళ్ళు ఆహ్వానించవలసింది. వాళ్లకు ఇంతమంది కూడా ఉద్యోగాల్లో చేరారండి, దాదాపుగా 42,000 మంది ఈ రోజున చేరి ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం అండి ఈ రోజు పోలీస్ శాఖలో పనిచేస్తున్న వాళ్లలో 42% మందిని నా చేతుల మీదుగా నేను రిక్రూట్ చేశాను. అటువంటి ఒక మంచి అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. సో దీంట్లో అండి ఈ మన దగ్గర ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్ బోర్డు దాదాపు 40 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అనేక చోట్ల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు ఇంత విజయవంతంగా ఎలా చేస్తున్నారు మన దగ్గర తెలుసుకొని వెళుతున్నారు, తెలుసుకొని వెళ్ళి దీన్ని అక్కడ వాళ్ళు అనుసరిస్తున్నారు. సో దీంట్లో అనుమాన పడవలసింది, దీంట్లో వేరే ఏదో ప్రొసీజర్కి అధిగమించేవో ఉంటాయని అనుకోవడం కరెక్ట్ కాదండి. ఇంకొక విషయం చెప్తాను నేను, ఎక్కడా లేనటువంటి అంత సులువుగా మన ఫిజికల్ టెస్ట్ డిజైన్ చేసామండి 22 నుంచి. ఉదాహరణకు మీకు చెస్ట్ మెజర్మెంట్ లేనటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బహుశా తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే ఉందండి. చెస్ట్ మెజర్మెంట్ ఏంటంటే సబ్జెక్టివ్ అండి. అది ఒక వ్యక్తి యొక్క ఛాతి కొలతలు తీసినప్పుడు ఒకరు తీసినప్పుడు ఒకలా వస్తాయి, ఇంకొకరు తీసినప్పుడు ఒకలా వస్తాయి. ఒక రోజున ఉదయం తీసినప్పుడు ఒకలా వస్తాయండి, సాయంత్రం తీసినప్పుడు ఒకలా వస్తాయి. వీటన్నిటిని గమనించి ఇదొక కారణం అండి. తర్వాత పేద గిరిజన వర్గాల నుంచి వచ్చేవారు, వారికి శారీరకంగా వారికి దారుణ్యం ఉన్నప్పటికీ ఈ ఛాతి కొలత ఉండదండి,
0: అక్కడ ఫెయిల్ అయిపోతుంది.
1: ఇది దిస్ ఈజ్ అగైన్స్ట్ పూర్ అండ్ అదండి ఎక్స్క్లూడెడ్ సొసైటీ నుంచి. వాళ్ళకి ఇటువంటి అన్యాయం జరగదు.

0: కూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇది కూడా 22 నుంచి ఇది తీసేయటం జరిగిందండి. తర్వాత 3-3 అండి, ఒక రన్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్,
1: అంటే 3 క్వాలిఫై అయితే చాలు.
0: క్వాలిఫై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న విషయం చెప్పాలి నేను. సివిల్ ఉద్యోగాలకు, అంటే సివిల్ మా దగ్గర సివిల్ ఏఆర్ టీజీఎస్పి ఇలా ఉంటాయండి. టీజీఎస్పి ఏఆర్ అనేవి ఆర్మ్డ్ ఉద్యోగాలు. ఈ సివిల్కి వచ్చేటప్పుడు సివిల్ కానీ ఫైర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా నార్మల్, అంటే ఎక్కువ ఆర్మ్స్ యూజ్ చేయరు వాళ్ళు. వాళ్ళకి ఏమిటంటే క్వాలిఫై అయితే చాలు ఈ 3. వేరాజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెళ్ళేవాళ్ళు వీటిల్లో ఒక మెరిట్, ఆ మెరిట్ కూడా ఓన్లీ రన్కి సంబంధించిన స్కోర్ను బట్టే వస్తుందండి. ఆ రన్కి సంబంధించిన స్కోర్ ఎవ్వరు కూడా దాన్ని మ్యానిపులేట్ చేయలేని విధంగా మనం చేశాం కాబట్టి దాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్లో వెళ్లే వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్తో కలిపి మెరిట్ కింద చూస్తాము. దానికి 33% వెయిటేజ్ ఉంటుందండి దాదాపుగా, మిగతా 66 వాళ్ళ రిటర్న్ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఈ ప్రకారం మెరిట్ తీసుకొని ఆ మెరిట్ ప్రకారం మెరిట్ మీద ఆధారపడి మనం సెలక్షన్ తీసుకుంటామండి. సో దీంట్లో ఇది ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం జరిగేటువంటి పద్ధతి ప్రకారం జరిగేటువంటిది కాబట్టి మీ మీ శ్రమ, మీ మీ కృషి, మీరు చేసేటువంటి పట్టుదలతో చేసే మీ ప్రయత్నం వల్ల రావాలి తప్పితే వేరే విధంగా, లేకపోతే ఎవరో మీకు ఒక మోసకారి వ్యక్తి మీ దగ్గర డబ్బు తీసుకొని ఎవరితో మాట్లాడిపిస్తానంటే వచ్చే విధంగా రాదండి. ఇది మీ శ్రమను నమ్ముకొని పట్టుదలగా చదవండి. అట్లాగే మీరు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ గురించి కూడా అడిగారు, ఇది జర్నలిస్ట్ ఎగ్జామ్ అండి. అంటే మా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మేము పీసీ వరకు తీసుకుంటున్నాము, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఐ వరకు తీసుకుంటాం. ఎస్ఐ సో వీటిలలో ఫలానా సబ్జెక్ట్ అని మనం ఎక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్సే ఉంటాయండి. జనరల్ స్టడీస్ అంటే మనకి తెలిసిందే. అట్లాగే కొంత మటుకు లాజికల్ యాప్టిట్యూడ్, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుందండి, దాన్ని కూడా పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇదివరకు నా యొక్క సలహా ఏమిటంటే గత 5-6 తడవలు మనకు జరిగినటువంటి పరీక్షల్లో వచ్చినటువంటి పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ను చూసి అందులో ప్రతి ప్రశ్నను మనం సమాధానం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మనం ఒకసారి చూసుకుంటే క్యాండిడేట్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కానీ సేకరించుకొని పెట్టుకుంటే అటువంటి ఏ ప్రశ్న వచ్చినా నేను సమాధానం ఇవ్వాలి. అలాగ తయారైతే తేలిగ్గా క్రాక్ చేసేస్తారండి.
1: మీరు అదే పారదర్శకతతో మీకున్న అపారమైన అనుభవంతో అనేకమైన సంస్కరణ తీసుకొచ్చారు ఇవాళ. ఎందుకంటే ప్రతి పేద అప్లికెంట్ కూడా దీన్ని క్రాక్ చేసే విధంగా ట్రాన్స్పరెంట్గా సాంకేతిక సహాయంతో మీరు చేస్తున్నారు. అయితే 2022 నాటి నియామకాలకు, ఇప్పుడు 2025-26 నియామకాలకు మధ్యన ప్రధాన తేడా ఏమిటండి? అలాగే ఈ 3 అనుభవం దృష్ట్యా మీరు ఏమైనా కొత్త సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారు?
0: ముఖ్యంగా అండి ఇది చాలా నిగూఢంగా రహస్యంగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి దీంట్లో ఎటువంటి ఎంత మహామహులు చేసినా కూడా ఎగ్జామినేషన్ పేపర్స్లో 1-2 ప్రశ్నలు తప్పు జరగడం జరుగుతుంది. వాటిని డిలీట్ చేస్తుంటారు యూపీఎస్సీ కానీ మేము కానీ ఎస్ఎస్సీ కానీ ఎవరైనా. డిలీట్ చేసినప్పుడు మార్కులు ఏ విధంగా ఇవ్వాలి,
1: వెయిటేజ్ మార్కులు ఇస్తారు?
0: ఇదివరకు ఉన్నటువంటి పద్ధతిని కొంత సంస్కరించి క్యాండిడేట్ యొక్క మెరిట్ ఆధారంగా డిలీటెడ్ క్వశ్చన్స్కి మార్క్స్ ఇవ్వాలి అనేటువంటిది ఒక సంస్కరణ వచ్చింది, కొత్తగా వచ్చినటువంటిది. తర్వాత ఈ హోంగార్డ్ అభ్యర్థులు ఉంటారు, హోంగార్డ్స్ గురించి మీరు వినే ఉంటారు. ఆ హోంగార్డ్ అభ్యర్థులండి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు కొన్ని వెసులుబాట్లు అడుగుతున్నారు. ఆ వెసులుబాట్లు మనకు రావాలంటే కొన్ని వెసులుబాట్లు ఈసారి ప్రభుత్వం ఇచ్చిందండి. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో ఎస్సీ ఎస్టీ స్థాయి అభ్యర్థులకు ఎంత క్వాలిఫికేషన్ మార్క్ ఉంటుందో అది మాత్రం వస్తే చాలు హోంగార్డ్ అభ్యర్థులకని అదొకటి చేశారండి. తర్వాత ఎగ్జామ్ పరంగా ఎటువంటి మార్పులు లేవు, ఎగ్జామ్ మెరిట్ పరంగా ఎటువంటి మార్పులు లేవండి. అయితే ఇందాక చెప్పినట్టుగా ఫైర్ సర్వీసెస్లో ఎస్పీఎఫ్లో మహిళల్ని 33% తీసుకోవడం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వానికి ఒక సమస్యగా పరిణమించింది, కొంతమంది ఏం చేస్తున్నారంటే క్యాండిడేట్స్ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత చేరట్లేదండి, దాన్ని ఒక రిజర్వ్ చేసుకున్నట్టుగా పెట్టుకొని మిగతా పరీక్షలకు తయారవ్వటం. దీనివల్ల ఎవరైతే నిజంగా వాడి కింద ఉండి ఆ ఉద్యోగం పొందగలిగిన వాడు ఉన్నాడో వాడు దాన్ని అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది, కొన్ని సంవత్సరాల పాటు చేరకుండా ఏదో ఒక మెషతో వంకతో. దీని మీద కూడా కొంత చర్య తీసుకోవడం జరిగిందండి ఈసారి 26 ప్రక్రియలో. ఒక సమయం, ఒక లిమిట్

0: ఇచ్చి ఆ లిమిట్ తర్వాత చేరేట్టు మీరు ఉంటే కొన్ని
1: ఎగ్జెంప్షన్స్ ఇస్తున్నారు,
0: ఇంతకన్నా మీరు ఇంతకన్నా ఇవ్వలేము, ఇస్తే మీరు కొన్ని మళ్ళీ ఒక టెస్ట్ లాంటిది పాస్ అవ్వాల్సి వస్తుంది.
1: ఎంతకాలం వరకు ఇచ్చారు
0: అంటే దాన్ని ఎట్లా చేశారంటండి, ఇప్పుడు ఒరిజినల్ బ్యాచ్ యొక్క ప్రొబేషన్ మీకు తెలుసు
1: కంప్లీట్ అయ్యింది,
0: ప్రొబేషన్ కంప్లీట్ అయ్యే లోపల
1: వీళ్ళు
0: చేరలేకపోతే వీళ్ళు బహుశా కొన్ని అడిషనల్ గా కొన్ని మళ్ళీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివి తీసుకొచ్చారు సంస్కరణలు, ఎందుకంటే లేకపోతే లిమిట్ లేకుండా ఎన్ని రోజులని మనము ఇట్లా ఖాళీ పెట్టు, దానివల్ల మనకు శాఖలకు కూడా ఇబ్బంది కదా. అదండి,
1: మంచిది. ఈసారి దరఖాస్తుల సంఖ్య, ఒక్క నిమిషం, ఒక శ్రోత మనతో లైన్ లో ఉన్నారండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి అడగండి. చెప్పండి.
0: చాలా ఫీడ్బ్యాక్ వస్తున్నట్టుందండి, అదే
1: నాయిస్ వస్తున్నది చూడు.
0: మీకు అర్థమవుతుందా?
1: మీది క్లారిటీ లేదండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కొద్దిగా నోట్స్ చేసి చెప్పండి, మళ్ళీ అడగండి.
2: హైదరాబాద్ నుంచి
0: మాట్లాడుతున్నాను. అర్థమైంది. నెక్స్ట్ అండి,
1: క్వశ్చన్ అడగండి.
0: క్వశ్చన్
2: సార్, ఏజ్ గురించి గవర్నమెంట్ 5 ఏళ్ళు పెన్షన్ సార్ దీంట్లో వర్తిస్తుందా అండి?
0: ఈ ఏజ్ గురించి చెప్తానండి, ఏజ్ కన్సెషన్ గురించి. మునుపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల వయసు కన్సెషన్ వెసులుబాటు ఇచ్చిందండి, 7 సంవత్సరాలు. సో సాధారణ అభ్యర్థికి 22 సంవత్సరాలు ఉండేటువంటి వయోపరిమితి 22+7 = 29 ఫర్ పీసీ క్యాండిడేట్స్ అయిందండి, 25 ఫర్ ఎస్ఐ క్యాండిడేట్స్ ఉంటుంది, 25+7 = 32 అయింది. ఇది కాక మనకి తెలంగాణలో అప్లై చేసేటువంటి అభ్యర్థులలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారండి. స్టాటిస్టికల్లీ 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారండి. వాళ్ళందరికీ కూడా అదనంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తుంది, ఆ విషయం మీకు తెలుసు. దానివల్ల 22+7+5 అనగా 34 సంవత్సరాలు పీసీ క్యాండిడేట్స్కు, 25+7+5 అనగా 37 సంవత్సరాల వయోపరిమితి ఎస్ఐ క్యాండిడేట్స్కు ఈ 90% మందికి వస్తుంది. ఓసీలలో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అనే ఒక కేటగిరీ ఉంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే. దాంట్లో నా అంచనా ప్రకారం అండి, ఈ 10% ఓసీలలో దాదాపు 7-8% మంది ఈడబ్ల్యూఎస్ ఉంటారండి పాయింట్స్. సో వారందరికి కూడా ఇదే ఈ 5 సంవత్సరాల అదనపు పరిమితి కూడా వస్తుంది. సో వర్చువల్లీ 22+12+25+12 అంటే 34-37 సంవత్సరాలు. సో ఈ వయో ఎప్పుడూ లేదండి ఇంత వయోపరిమితి ఇవ్వటము, ఈసారి ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇచ్చింది.
1: గొప్ప విషయం సార్, ఎందుకంటే ఈసారి ప్రభుత్వం మనకి ఇంత వయోపరిమితి ఇచ్చి నిరుద్యోగులకి నిజంగా ఆశాదీపంగా మళ్ళీ అవకాశం కల్పిస్తుంది. అలాగే ఈసారి దరఖాస్తుల సంఖ్య కూడా, శ్రీనివాసరావు గారు, 8 నుంచి 10 లక్షల వరకు వస్తాయని ఒక అంచనా ఉంది, ఇంకా దాటడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇంత భారీ సంఖ్య నిర్వహించడానికి ఎలాంటి లాజిస్టిక్స్, గ్రౌండ్స్, సిబ్బందిని మీరు సిద్ధం చేసుకుంటున్నారండి?
0: దీంట్లో ఒక చిన్న అంటే కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనము ఈసారి అర్బన్ అగ్లామరేట్ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఈ ప్రాంతానికి సంబంధించిన ఖాళీలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళాం. దానికి కారణం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో చిన్న అమెండ్మెంట్ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. మన ఫ్యూచర్ సిటీ అని మల్కాజ్గిరి ఏర్పడటం వల్ల, తర్వాత రాచకొండ నుంచి యాదగిరి బోనాద్రి అది బయటకు రావడం వల్ల, సో ఈ విషయాల వల్ల దాదాపు 40% మనం ఖాళీలు ఇంకా తీసుకోలేదు, 40-50%. దానివల్ల మునుపు ఎన్నొచ్చినాయో దాంట్లో మా అంచనా ప్రకారం 50-60% వస్తాయండి అప్లికేషన్స్. నేచురలీ తగ్గుతాయి కదండి, సహజంగానే ఇక్కడికి మనం నోటిఫై చేయలేదు అనమాట. సో దీని కారణంగా మనకి ఎన్ని ఉండొచ్చు అంటే దాదాపుగా 1-3-4 లక్షల మంది అభ్యర్థులు, 4-5 లక్షల అభ్యర్థిత్వాలు అండి. అంటే ఒకరు ఎస్ఐ గాను వేస్తారు, పీసీగా వేస్తారు, రెండు వేస్తారు. సో ఈ విధమైన రెస్పాన్స్ ఉండే అవకాశం ఉంది. దీనికండి మనము మనకున్న అనుభవం వల్ల ఒకేసారి 660,000 మందికి మనము చేయగలిగిన సామర్థ్యం 22లో ప్రదర్శించాం. ఒక 3 గంటల వ్యవధిలో 660,000 మందికి పీసీ క్యాండిడేట్స్
1: పరీక్షలు ఒకేసారి నిర్వహించాం
0: విత్ బయోమెట్రిక్స్. ఇది ఒక లింకా రికార్డ్ లాంటిదండి ఇది. అంటే వాళ్ళు తీసుకున్నారు కూడా ఈ వివరాలు. సో ఆ సామర్థ్యం మనకుందండి. అంటే అకాడమిక్ బాడీస్ యూనివర్సిటీ సాయంతో, కాలేజీల సాయంతో ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ని హైర్ చేసి ఇది మనం చేయగలుగుతాం అండి.
1: మీరు సిద్ధంగానే ఉన్నారు, 10 లక్షల అప్లికేషన్ వచ్చినా కూడా
0: సిద్ధమే.
1: అలాగే ఈసారి మహిళా అభ్యర్థులకు క్రీడా కోటా, మాజీ సైనికుల కోటా విషయంలో ఈసారి ఏమైనా కొత్త నిబంధనలు తీసుకుని వచ్చారా అండి?
0: కొత్త నిబంధనలు రాలేదు. మహిళలకు నేను ఇందాక చెప్పినట్టుగా ఫైర్ సర్వీసెస్ అండ్ ఎస్పీఎఫ్లో 33% ప్రభుత్వం రిజర్వ్ చేయటం ఒకటి. అట్లాగే అండి మహిళలు వాళ్ళకి 800 మీటర్స్ రన్నే ఉన్నది, వేరాజ్ మేల్స్ హ్యావ్ 1600 మీటర్స్ కదండి. అది 2022 నుంచి అదే నడుస్తుంది. తర్వాత వాళ్ళకున్న ఏదైతే గ్రెడేషన్ టేబుల్ ఉందో, అంటే వాళ్ళు సాధించినటువంటి టైమింగ్ వల్ల వాళ్ళకు వచ్చే మార్కులు, వాళ్ళకి కొంత ఫేవరబుల్గా ఉంది. ఎందుకంటే మహిళల్ని ఎక్కువ మందిని ఆహ్వానించాలి లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత ఫేవరబుల్గా టేబుల్ డిజైన్ చేయడం జరిగింది. అదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ఇంకా
1: ప్రశ్న మాజీ సైనికుల కోటా విషయం.
0: మాజీ సైనికులకండి 2% ఉంటుందండి ఎక్స్సర్వీస్ మెన్కి. అట్లాగే ఎన్సీసీకి 2-3%
1: స్పోర్ట్స్కి
0: కూడా అంతే అండి. స్పోర్ట్స్కి 2% ఉంటుంది. అట్లాగే మా శాఖల్లో పనిచేసిన వారి పిల్లలకు మొదటి 2 సంతానం వరకు
1: డిపార్ట్మెంట్
0: అది 4-5%. అంటే వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళవి పెట్టుకున్నారు, 4-5% దాకా అది ఉంటుందండి. సో ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్స్, అంటే కులానికి నిమిత్తం నాట్ వర్టికల్ రిజర్వేషన్స్.
1: సరే, అలాగే ఈ నియామకాల్లో హోంగార్డులకు, పోలీస్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్లు ఉన్నాయి, ఇట్లా వెయిటేజ్ మార్క్స్ వాళ్ళకి ఇంకేమైనా ఇస్తారండి? మార్కింగ్
0: దాని మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. హోంగార్డ్స్కి సంబంధించి మీకు చెప్పాలంటే 15-25% వరకు కూడా, అంటే వాళ్ళు వెన్ దే క్వాలిఫై, వాళ్ళకు హారిజాంటల్ రిజర్వేషన్ కల్పించడం జరిగిందండి. సో ఇది బహుశా ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విషయం, ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద పర్సంటేజ్లో ఇవ్వడము. అయితే దురదృష్టవశాత్తు చాలామంది క్వాలిఫికేషన్ స్థాయికి రాకపోవటం వల్ల ఇవి 15-20% అంటే హారిజాంటల్ కాబట్టి ఫిల్ కాకుండా ఉండవు, వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేయలేకపోతున్నారు. అంటే అండి వాళ్ళకి సామర్థ్యం లేకపోవడము, హోంగార్డ్గా వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ సామర్థ్యం బట్టి కాకుండా వేరే ఏదో స్కిల్ వల్ల ట్రేడ్ వల్ల అయ్యారు. ఇప్పుడు మళ్ళీ దీనికోసం ఫిజికల్ ఫిట్నెస్ అదంతా చూపించాలంటే చూపించలేకపోవటం, ఈ కారణాల వల్ల తీసుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఇందాక చెప్పినట్టుగా ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో వాళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ మార్కు 20% అండి వాళ్లకు. అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం అది 20% కూడా అంత తేలికైంది కాదు. 20% ఈసారి ప్రభుత్వం నిర్ణయించిందండి 22లో.
1: పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి చక్కటి విషయాలు వివి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఈ మన వివి శ్రీనివాస్ గారితోనే చైర్మన్ బోర్డుతో మాట్లాడాలనుకుంటే 040-23-244-834 040-23-244-836 నంబర్లకి మీరు కాల్ చేసి మీ సమస్యల్ని తీర్చుకోవచ్చు. అంటే శ్రీనివాస్ గారు, గతంలో పేపర్ లీకేజీలు, బ్లూటూత్ చీటింగ్ వంటి ఘటనలు మనం చూసాము. తుది రాత పరీక్షలు అలాంటివి జరగకుండా ఎలాంటి జామర్లు కానీ ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను కానీ ఏర్పాటు చేస్తున్నారు?
0: ఎందుకంటే ఏఐ లేని సమయంలో కూడా మనము ఎటువంటి నిబంధనలు పాటించామంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని లోపలికి మనం రానివ్వలేము. ఇన్విజిలేటర్తో సహా ఎవ్వరు కూడా ఉపయోగించకూడదు అనేది ప్రత్యేకమైన నిబంధన ఉంది. అది ఫ్రిస్కింగ్లో మనం తీసేస్తున్నాం.
1: ఓకే.
0: అట్లాగే ఈవెన్ లోపల మా వాళ్ళు వెళ్ళినా కూడా డ్యూటీకి వాళ్ళ మొబైల్ ఫోన్ను చీఫ్ సూపర్నెంట్ అంటే అక్కడ ప్రిన్సిపల్ గారి దగ్గర డిపాజిట్ చేసి డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీస్ అయిపోయిన తర్వాత మాత్రమే తీసుకొని బయటకు రావాలి మొదటి నుంచి కూడా. తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్కి మనం ఒక సూచన, అంటే మేము మాటిమాటికి చేస్తుంటాము అయినా కూడా మళ్ళీ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్లోక్ రూమ్ ఫెసిలిటీ అనేది చాలా కాలేజెస్లో ఉండదండి. సో వీరు అక్కడికి వచ్చేటప్పుడు వేరే వేరే దగ్గరలో ఉన్న ఊళ్ళ నుంచి కూడా వస్తుంటారు.

0: ఆ సామాన్ పెట్టుకోవడానికి అక్కడ వ్యవస్థ ఉండదు. ఉన్నందుకు ఏమీ ఎక్కువ అవసరం లేని విషయాలు కానీ, అవసరం లేని సామాన్ కానీ, అవసరం లేని వస్తువులు కానీ అక్కడికి తీసుకురాకూడదండి. అది మేము చెప్తుంటాం మాటి మాటికి, మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి వారు కన్వే చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మేము రిస్ట్ వాచ్ కానీ హెవీ జ్యువెలరీ కూడా మేము యూజ్ చేయమండి, అలౌ చేయం. ఐ మీన్ సో ఇంత జాగ్రత్తలు తీసుకుంటామండి.
1: సార్ అట్లా మంచి నిర్ణయం అండి. అయితే మరి శ్రోత, మరొక శ్రోత మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి ప్రశ్న అడగండి.
2: నమస్తే సార్, నా పేరు శరణ్య, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే శరణ్య, చెప్పండి.
2: సార్, ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒక డౌట్ ఉంది సార్ నాకు.
0: చెప్పండి.
2: అంటే సార్, ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, బాగానే ఉంది, కానీ జాబ్ క్యాలెండర్ అంటే రెగ్యులర్ గా రావడం లేదు కదా. అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ ఇది అంటే ఆ విలువైన ఇయర్ కోల్పోతారు కదా, దానికోసం అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా?
0: అంటేనమ్మా, అనేక ఆల్టర్నేటివ్స్ని కన్సిడర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారమ్మా. అప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చారు మ్యాక్సిమం, ఇప్పటి వరకు గరిష్టంగా ఇచ్చింది 5. మీరు క్యాలెండర్ రాలేదు, ఇటువంటి కారణాలు కొన్ని ఉన్నాయని చెప్పారు కాబట్టి బహుశా 2 సంవత్సరాలు అదనంగా ఇచ్చినట్టున్నారమ్మా.
2: సో ఇప్పుడు అలాగే ఇచ్చారు, కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి, లేదంటే ఒకవేళ జాబ్ క్యాలెండర్ లేట్ అయినా గానీ పర్మనెంట్ గా సొల్యూషన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా?
0: నిజానికమ్మా, మన దగ్గర ఇంకా మీరు గమనిస్తే ఇది ఒక రకంగా 3-4 సంవత్సరాలకు ఒక రిక్రూట్మెంట్ జరుగుతూ పోతూ ఉంది కదమ్మా దాదాపుగా. కొన్ని రాష్ట్రాలలో 5-6 సంవత్సరాలకు కూడా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయమ్మా అప్పుడు. అయితే నేనేమనుకుంటానంటే, ఒక చైర్మన్గా కానీ ఒక సామాన్య పౌరుడిగా కానీ లేదు, నేను ఒక అభ్యర్థిని అయితే కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చినప్పుడు ఇంకా పెద్దగా ఈ వయసుకు సంబంధించిన వెసులుబాట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ప్రతి 24లో వచ్చినప్పుడు మళ్ళీ 28లో ఈ మాదిరి వస్తూ ఉన్నప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు, కొత్తగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, కొత్తగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా అవకాశాలు వస్తుంటాయి. మీకు సరిపోని సమయం అంటే, మీరు ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన తర్వాతమ్మా ఇప్పుడు చూడండి 22+12 సంవత్సరాలు అమ్మా, 90% క్యాండిడేట్స్కి ఇది ఉన్నది. అంటే 34 సంవత్సరాల వరకు ఇంటర్ మనం ఎప్పుడు పాస్ అవుతామమ్మా, దాదాపుగా 17 సంవత్సరాలు. అంటే 17 సంవత్సరాల అవకాశం ఉన్నదన్నమాట. అట్లాగే డిగ్రీ మనం 21 సంవత్సరాలకి పాస్ అవుతామంటే 37 సంవత్సరాలు. చూడండి, 15 సంవత్సరాల సమయం ఉంది. ఇంత 15-16 సంవత్సరాల సమయం, ఇంత సమయం ఇచ్చాక ఇంకా రెగ్యులర్గా రిక్రూట్మెంట్ జరిగితే చాలనుకుంటానమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి వెసులుబాటు బాగానే ఉన్నది 5+2.
1: మరొక అభ్యర్థి మనకి లైన్లో ఉన్నారండి, మీరు చెప్పండి మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
3: సార్ నమస్తే, నేను వాసుదేవాచారి సార్.
0: చెప్పండి వాసుదేవాచారి గారు, నమస్కారం.
3: సార్ నమస్తే సార్. నమస్కారం.
0: నమస్కారం అండి.
3: సార్ ఇది ఇప్పుడు మన మన పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల గురించి, గవర్నమెంట్ కు గతంలోనే 18,000 ఖాళీలు నేను పంపించినట్టు నాకు గుర్తు సార్. సో ఈసారి ఎంత సంఖ్య తక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి?
0: దీంట్లో అండి, మీరు రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగేటప్పుడు ఆయా శాఖలన్నీ ప్రభుత్వానికి వారి దగ్గర ఉన్నటువంటి ఖాళీలని నివేదిస్తాయండి. నివేదించేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న తేడాలతో వాళ్ళు విన్నవిస్తుంటారు. ఎలాగంటే, భవిష్యత్తులో వచ్చే ఖాళీలు తీసుకొని కొంతమంది చెప్తారు, భవిష్యత్తులో అవి కాకుండా ఇవాళ రోజునటువంటి ఖాళీలు చెప్పే శాఖలు ఉంటాయి. సో నేను ఇవ్వనండి, ఇవి డీజీ గారి ఆఫీస్ నుంచి ఆర్గనైజేషన్ అనే విభాగం వారు ఇస్తారు. మీరు చెప్పినట్టుగా శాఖలో ఇంకా ఎక్కువ ఖాళీలు ఉండటం వాస్తవం అండి. అయితే ఇంతకు మునిపే చెప్పాను, మనకి హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేట్ ప్రాంతంలో ఉన్న కమిషనరేట్స్ 4, అట్లాగే యాదాద్రి జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన ఖాళీలను పరిగణలోకి తీసుకోలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే, అక్కడ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించిన, పోలీస్ యూనిట్స్కి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ, దాని ప్రపోజల్స్ పెండింగ్లో ఉండటం వల్ల బహుశా నాకు ప్రభుత్వం వాటికి అనుమతి ఇవ్వలేదు. నాకు అనుమతి ఇచ్చిన మేరకు నేను నోటిఫై చేయటం జరిగిందండి.
1: సరే, అలాగే ఇప్పుడు మనకి ఫలితాల్లోని, ఎందుకంటే అభ్యర్థులకి రకరకాల సంశయాలు ప్రాసెస్ స్టార్ట్ చేశారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒకసారి 4 ఏళ్ళకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాకు వస్తుందా, అయితే ఫలితాల్లో ఎలాంటి సిఫార్సులకు రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని మీరు భరోసా అభ్యర్థులకు ఇవ్వగలరా? అట్లాగే మెరిట్

0: మాత్రమే ప్రాతిపదికని ఎలా చెప్పగలరు?
1: మెరిట్ మాత్రమే ప్రాతిపదికని ఎలా చెప్తా ఉంటండి, మేము ఒక ప్రత్యేకమైన ఎవరు ఏ బోర్డు పాటించినటువంటి ఒక ప్రత్యేకమైన పందాన్ని పాటిస్తూ ఉన్నది ఏంటంటే, ఒక దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థి దరఖాస్తు చేసిన నాటి నుంచి అతను సెలక్షన్ పొందుతాడు లేకపోతే మన దగ్గర నుంచి విడిపోయి వెళ్ళిపోతాడు ఫెయిల్ అయ్యి, దానికి సంబంధించిన అతను వేసిన ప్రతి అడుగు మనతో పాటు మేము డిజిటల్గా రికార్డ్ చేస్తాం. ఎక్కడ ఎప్పుడు మనల్ని జాయిన్ అయ్యాడు, ఎక్కడ ఫీజు కట్టాడు, ఎంత కట్టాడు, ఎక్కడ పరీక్ష రాశాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఎక్కడ చేశాడు, అక్కడ ఎటువంటి పర్ఫార్మెన్స్, తర్వాత చివరికి వచ్చేటప్పుడు కండి సెలక్షన్కి అతను ఏ ఏ పోస్టులకు ప్రిఫరెన్స్లు ఇచ్చాడు, ఆయా పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఏమిటి, ఆ కట్ ఆఫ్స్కి ఒకవేళ సెలెక్ట్ అయితే అతనికి ఇచ్చినటువంటి బెస్ట్ ప్రిఫరెన్స్కే మనం ఇచ్చామా, ఇవ్వదగిన బెస్ట్ ప్రిఫరెన్స్కే, ఇటువంటి డాక్యుమెంట్ అంటే ఒక పీడిఎఫ్గా క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు నాకు లాస్ట్ టైం అండి దాదాపు 800,000 క్యాండిడేట్స్, ఫిజికల్ క్యాండిడేట్స్ ఉంటే 800,000 పీడిఎఫ్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడు మహేష్ గారు ఒక క్యాండిడేట్ అయితే వారి ప్రయాణం మొత్తం నేను రికార్డ్ చేసి ఉంచుతాను. అంటే దాన్ని మనం పబ్లిక్ డొమైన్ లో ఉంచం గానీ, మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు కానీ, ఒక కోర్టు నన్ను అడిగినప్పుడు కానీ విదిన్ మినిట్స్ మనం తీసి చూపిస్తాం. సో అటువంటి భరోసా మనం ఇవ్వగలుగుతున్నాం, అంత పారదర్శకత మనం పాటిస్తున్నాం.
0: అలాగే నేను యువత సోషల్ మీడియా వ్యసనంలోను ఫిట్నెస్ను కోల్పోతున్నారండి. ముఖ్యంగా పోలీస్ కావాలనుకున్న యువత ఫిట్నెస్ కోసం, మానసిక దృఢత్వం కోసం ఎలాంటి ప్రణాళిక రచించుకోవాల్సి ఉంటుంది అనుకుంటున్నారు?
1: దీనికి అంటే ప్రాక్టీస్ మించినటువంటి మందేం లేదండి, అంటే ప్రాక్టీస్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఒకటి. మీరు ఈ విషయం ప్రస్తావనకు తీసుకొచ్చారు కాబట్టి ప్రముఖంగా నేను ఇక్కడ చెప్పాల్సింది ఉంటుందండి, చాలామంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా అండి, టెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆ ఉత్సాహంలో ఎక్కువగా బైక్ యాక్సిడెంట్స్ గురయ్యి ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, కాళ్ళు చేతులు పోగొట్టుకొని తర్వాత ఉద్యోగానికి పనికి రాకుండా పోయిన వాళ్ళు. అంతేకాకుండా ఈ ఎగ్జామ్ జరిగినంతటువంటి సమయం ఉంటుంది, దాదాపు ఒక సంవత్సరం అనుకుందాం, దరఖాస్తు చేసినప్పటి నుంచి చివరి పరీక్ష వరకు ఒక 12 నెలలు అనుకుందాం అనుకుంటే, ఆ 12 నెలలు నా ఆరోగ్యం నేను చూసుకోవాలి, నా శారీరక దృఢత్వం నేను చూసుకోవాలి. ఇప్పుడు నేను ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ పాస్ అయ్యానని కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చెడు అలవాట్లు వాటికి లోనయ్యి యాక్సిడెంట్లకు గురయ్యి మళ్ళీ ఫిజికల్ టెస్ట్కి నేను డిస్క్వాలిఫై అయ్యాను అనుకోండి, ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ స్కోర్ ద్వారా వచ్చే రిక్రూట్మెంట్కి మనకు పనికిరాదు కదండి, పనికిరాదు. సో ఇటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలండి. ముఖ్యంగా రెగ్యులర్గా స్టడీ చేయటం కానీ రెగ్యులర్గా ఫిజికల్ ప్రాక్టీస్ చేయటం ఒకటండి. తర్వాత ఎవరైతే గ్రౌండ్స్కి వెళ్ళి చేస్తున్నారో వాళ్ళు రైట్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలండి. చాలా మంది అండి చిన్న గ్రౌండ్స్ లో పరిగెట్టి ఉదాహరణకి 370 మీటర్లు ఉన్న గ్రౌండ్ లో పరిగెడతాడండి, అదే 400 అనుకుని నేను క్వాలిఫై అవుతున్నా అనుకుంటాడు, అలా కూడా చేస్తుంటారు తప్పు. ఈ 400 కరెక్ట్ గా ఉందా లేదా, అవసరమైతే 405 మీటర్లు ఉన్న గ్రౌండ్ పరిగెట్టాలి కానీ 370 380 పరిగెట్టి ఇక్కడ వచ్చింది అక్కడ ఎందుకు రాలేదు, కాలిక్యులేషన్ తప్పు అవుతుందండి. తర్వాత లాంగ్ జంప్ అను షార్ట్ పుట్ మేము ఇచ్చినటువంటి పరిమితులు 80% మంది క్వాలిఫై అవుతున్నారండి. అవని వాడు ఎందుకంటే ఫెయిల్ అవుతున్న వాడు ఎవరో చెప్పమంటారా, వాడు ప్రాక్టీస్ చేయని వాడు. చాలా తేలిగ్గా పెట్టాం మేము అవి రెండు జస్ట్ క్వాలిఫై అయిపోవాలని చెప్పి 80-87% మంది క్వాలిఫై అయిన వాటిలో దాన్ని విమర్శించే ఉన్నారు, ఇంకా తగ్గించవచ్చు కదా, ఇంకా తగ్గిస్తే ఈ పరీక్ష పట్టడం ఎందుకు, అసలు ఈ పరీక్ష తీసేయచ్చు కదా, అట్లా ఉంటుంది అన్నమాట. సో
0: అలాగే సార్, చాలా మంది అభ్యర్థులు రాత పరీక్షకు కోచింగ్ సెంటర్లు ముఖ్యంగా ఆధారపడుతున్నారు, కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు. కోచింగ్ లేకుండా సొంతంగా చదవగలిగిన పేద విద్యార్థులు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి వాళ్ళు కోచింగ్ సెంటర్ని అఫోర్డ్ చేయలేరు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమిటండి?
1: దీంట్లో అండి ఒకనొక ఉదాహరణ నేనండి, నేను సివిల్ సర్వీసెస్కి ఎప్పుడు కోచింగ్ తీసుకోలేదు.
0: గ్రేట్.
1: అంటే అది ఎలా ఉంటుందంటే సివిల్ సర్వీసెస్ పేపర్ కూడా ముఖ్యంగా మేము రాసే సమయంలో 10th క్లాస్ వరకు సరిగా చదువుకున్నవాడు వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే దాంతో క్వాలిఫై అయిపోతాడు, సరిగా చదవక అర్థం చేసుకోక ఈ సమస్య. అంటే ఇప్పుడున్న క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్స్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫ్రీగా మెటీరియల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎస్పీలు సిపిలు కూడా అండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధుల్లో జిల్లా కేంద్రాల్లో కమిషనరేట్ కేంద్రాల్లో కోచింగ్ కండక్ట్ చేస్తారండి, కోచింగ్ కండక్ట్ చేయటం, ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ చేస్తారు. అది కాక టీసాట్ ఛానల్ ఉందండి, టీసాట్ ఛానల్ వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని 10 గంటల క్లాసెస్ ఉన్నాయండి, నాకు తెలిసి 100 గంటలే ఉండొచ్చు, ఆ క్లాసెస్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండి. యూట్యూబ్లో కూడా అవి అవైలబుల్ ఉన్నాయండి. అవి అన్ని సిలబస్ మొత్తం కవర్ చేసే విధంగా ఉన్నాయి.
0: ఓకే, అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు పేద పిల్లలు. అలాగే తెలంగాణలోని గిరిజన మారుమూల ప్రాంతాల యువతకు పోలీసు ఉద్యోగం కళ అందరికీ కూడా ఒక డ్రీమ్ అండి. వారికి ప్రత్యేకంగా ప్రీ రిక్రూట్మెంట్ శిక్షణ లాంటివి ఏమైనా పోలీస్ శాఖ నుంచి ఇప్పిస్తున్నారా మీరు?
1: ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అండి, ఎస్పీస్ సిపిస్ మాకున్న 30+ యూనిట్స్లో వాళ్ళ వాళ్ళ ఏఆర్ కేంద్రాల్లో కొంత కోచింగ్ వ్యవస్థ వాళ్ళు.
0: సరే, ఈ ప్రశ్న మనం కంటిన్యూ చేద్దాము. ఈ లోపల ఒక శ్రోత ఒక ప్రశ్న అడుగుతారు. మీ మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పి అడగండి. హలో,
2: నా పేరు గణేష్.
1: గణేష్ చెప్పండి.
2: హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: మీ ప్రశ్న అడగండి.
1: మాట్లాడండి గణేష్, మాట్లాడండి.
2: సార్ నాకు ఇప్పుడు సైట్ 2.5 అలా ఉంది సార్, దాని ఎలిజిబుల్ ఉంటానా లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉందా?
1: మీరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా త్వరగా తీసుకొని ఆ రోజు ఏ రోజు అయితే మెడికల్ టెస్ట్ జరుగుతుందో ఆనాటికి మీరు 6x6 ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశామో ఆ స్థాయికి మీరు రావాల్సి ఉంటుంది. మీరు లేజర్ చివరి కంటా వచ్చి మీరు సెలక్షన్కి వచ్చే ముందు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఐస్ సెటిల్ కావు, సెటిల్ కాక మీకు మెజర్మెంట్స్ రావు. అందుకని నా సూచన ఏంటంటే మీరు మెడికల్ అడ్వైస్ తీసుకొని, ఒక మెడికల్ నిపుణుడి దగ్గర అడ్వైస్ తీసుకొని ఆ ఏదైనా కరెక్షన్ ఉంటే ఇప్పుడే చేసుకోవాలండి, ఈ సమయంలోనే చేసుకోవాలి. అది
0: అలాగే మన ఇంటర్వ్యూకి వచ్చేసరి ఇందాక మనం చెప్తున్నారు మీరు గిరిజన మారుమూల ప్రాంతాల యువతకు పోలీసు ఉద్యోగం కల, వారు ప్రత్యేకంగా ఫ్రీ రిక్రూట్మెంట్ శిక్షణ లాంటివి మన డిపార్ట్మెంట్ ఇస్తున్నారు.
1: ఎవ్రీ టైం చేస్తామండి, ముఖ్యంగా ఎక్కడైతే తక్కువ మనం అట్రాక్షన్ ఉందో రిక్రూట్మెంట్కి ఆయా ప్రాంతాల్లో మీరు ఆశ్చర్యపోతారు, అందరికన్నా తక్కువ సిటీలో ఉంటుందండి. హైదరాబాద్ కమిషనరేట్లో లీస్ట్ అట్రాక్షన్ ఉంటుంది, అక్కడ కొన్ని ఖాళీలు మిగిలిపోతూ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదండి పిల్లలకు, పిల్లలకు ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిన ఆల్టర్నేటివ్స్. దానివల్ల ఈ కోచింగ్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తారండి, ఎవ్రీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముందు కూడా వాళ్ళు చేస్తుంటారు. నాకు తెలిసి ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏఆర్ గ్రౌండ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిస్తారు వాళ్ళ 400 meters. అక్కడ చేయటం వల్ల ఏమిటంటే అదే గ్రౌండ్ లో వాళ్ళు మళ్ళీ టెస్ట్ తీసుకుంటారు. సో అది చాలా మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేసినట్టు కదండి.
0: అలాగే అమ్మాయిలు పోలీస్ శాఖలకు రావడానికి ఇంకా ఈరోజు కూడా కొంచెం వెనకబడుతున్నారు. ఈ మహిళా సాధికారత కోణంలో ముఖ్యంగా ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మహిళా సాధికారత కోణంలో మహిళా అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
1: అంటే సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో చాలా ఉత్సాహంతో ఉన్నారు మహిళలు. ఈనాటికి నాకు వచ్చిన దరఖాస్తుల్లో 4 వంతు 25% ఆర్ ఫ్రమ్ విమెన్ అండి. సో అట్లాగే ఈ రోజున మనము సివిల్ పోలీసులో 33% సివిల్ అండ్ టెక్నికల్ పోలీస్ శాఖలలో, తర్వాత ఆర్మ్ రిజర్వ్లో 10%, ఎస్పీఎఫ్లో 33%, ఫైర్ సర్వీసెస్లో 33%. ఇది పెట్టక మునిపోయినండి, దాదాపు మా పోలీస్ శాఖలోనే 15-16% వచ్చారండి ఇప్పటికి వచ్చేసారు. సో ఇది అంటే ఒక పరిణామం కదండి,
0: మంచి పరిణామం.
1: ఇంకొక మేబీ ఇంకొక 5-10 years మంచి అంటే యాక్సెప్టబుల్ నెంబర్స్, సంతృప్తికరమైన స్థాయిలో విమెన్ పోలీస్ ఉంటారండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకున్న సమస్యలను అధిగమించి కూడా పర్ఫామ్ చేస్తున్నారండి.
0: గ్రేట్ సార్. అట్లాగే మీరు టెక్నికల్ సర్వీసెస్ ADGP కూడా ఉన్నారు, భవిష్యత్తులో పోలీసు
1: డీజీపీగా
0: ఉన్నారు. అట్లాగే భవిష్యత్తులో పోలీస్ నియామకాలు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ మానిటరింగ్, ఆటోమేటిక్ టైమింగ్తో జరిగే రోజు వస్తుందని అనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీ విజన్ ఏమిటండి?
1: దీంట్లో అండి మన టెక్నాలజీ, మనం దానికి బానిస కావద్దు, టెక్నాలజీ మనకు బానిసగా పనిచేయాలి అని నేను నమ్ముతానండి. టెక్నాలజీ అవైలబుల్ అయింది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా వాడాలనేది కూడా మనం అట్లా అనుకోకూడదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చోట్ల మనం వాడతామండి, అవసరం మేరకు వాడతాం. డ్రోన్స్ ఇప్పుడు చూడండి, RFID ఉన్నది. RFID ఏంటంటే అండి ఒక మేబీ 10 rupees ఒక క్యాండిడేట్కి ఒక ఫ్యూ టెన్స్ ఆఫ్ రూపీస్ వాడటం ద్వారా నేను ఆ క్యాండిడేట్ గ్రౌండ్లో ఎక్కడున్నాడనే తెలుసుకోగలిగాను. 22 నుంచి నేను అది ఇంప్లిమెంట్
0: చేశాను.
1: అంటే ఈ క్యాండిడేట్ అటు ఇటు వెళ్ళి ఏమైనా వేరే పనులు చేస్తున్నాడా, చేయకూడని పనులు?

0: క్యాండిడేట్ ఎంటర్ కాగానే RFID ట్యాగ్ వేస్తున్నామని. ఇప్పుడు ఈ క్యాండిడేట్ నేను డ్రోన్ సహాయంతో కూడా నేను
1: మానిటర్
0: చేయొచ్చండి. కానీ ఆ డ్రోన్ కి చాలా హై రెజల్యూషన్ కెమెరాస్ ఉండాలండి. లో ఫ్లయింగ్ డ్రోన్ విత్ హై రెజల్యూషన్ కెమెరాస్, ప్లస్ దానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాలి. సో దీన్ని నేను దీని ఎకనామిక్స్ చూసినప్పుడు, దీనికి ఎంత ఖర్చు అవుతుందో దానికి ఎంత ఖర్చు అవుతుందో చూసినప్పుడు, ఇది నాకు ఒక 20-30 రూపాయలు అయిపోయే పనికి నేను కావాలని ఆ టెక్నాలజీ ఉపయోగించాలని ఒక 100 రూపాయలు క్యాండిడేట్కి వాడాలా. ఎప్పుడైతే మనకు అది అఫోర్డబుల్ అవుతుందో, ఎప్పుడైతే మనకు అది అవసరం అవుతుందో ఖచ్చితంగా వాడతామండి. ప్లస్ మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాకు కొన్ని చోట్లండి ఈ ప్రశ్న పత్రాల మూల్యాంకనలో అటువంటి చోట్ల మేము ఆల్రెడీ ఉపయోగిస్తున్నామండి. ఉపయోగించి ఇంకా బాగా ఇంకా మెరుగ్గా చేయాలి ఆ పద్ధతిని అనేది చేయడానికి ఉపయోగిస్తున్నామండి.
1: సరే, 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు మీరు. TSLPRB చైర్మన్ బాధ్యతను మీరు ఎలా చూస్తున్నారు? ఒక ఉద్యోగంలో చూస్తున్నారా, లేక తెలంగాణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతగా మీరు చూస్తున్నారా?
0: ఇది ఒక ప్రభుత్వ సేవ అండి. ఇది బేసికలీ TSLPRB అంటే పోలీసింగ్కి అంతగా సంబంధం లేనిది. ఇది పోలీస్ శాఖలో మనం నియామకాలు చేస్తున్నాం తప్పితే ఇది పోలీసు ట్రైనింగ్ ద్వారా వచ్చేటువంటి స్కిల్ సెట్ కాదండి. నాకు వచ్చింది కూడా, నేను నేర్చుకుంది, నా పెద్దవాళ్ళు చెప్పింది, లేకపోతే నేను ప్రొఫెసర్స్తో లేకపోతే నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయటం వల్ల నేను నేర్చుకోగలిగిందండి. ఇది చాలా గొప్ప సేవా దృక్పథంతో చేయాల్సిన విషయం అండి. అయితే చాలా సమయం తీసుకుంటుంది. పూర్తిగా ఒక అధికారిని అతనికి ఉన్న సమయం మొత్తం ఆ సమయంలో, ఇది రిక్రూట్మెంట్ జరిగే టైంలో మొత్తం అతన్ని ఆక్యుపై అయిపోతామండి ఆ టైంలో. ఇది చేయటం నాకు చాలా సంతోషం, ఎందుకంటే దీనివల్ల ఒక గుణాత్మకమైనటువంటి మార్పు. 42,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అంటే దాదాపు 2 లక్షల మందికి జీవనోపాధి అండి. అంటే ఇంటూ 5 వేసుకున్నా కూడా ఫ్యామిలీ సైజ్.
1: చాలా గొప్ప విశ్వాసం, ఎందుకంటే ఈ విషయంలోనే మీకు ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది. సమాజానికి నేనంటూ కంట్రిబ్యూట్ చేయగలిగాను, దీనివల్ల ఇంతమందికి ఉపాధి దొరికింది అనేది. అంటే పోలీస్ నియామకాల్లో సాంకేతిక విప్లవం అంశంపై నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి మన శ్రీనివాస్ గారు DGP అటెండ్ అయ్యారు. ఆయన బోర్డు చైర్మన్గా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా మా శ్రోతలకు మీరు వివరించారండి. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు.
0: నమస్కారం అండి. ధన్యవాదాలు అని ఇక్కడికి పిలిచి శ్రోతలకు అవకాశాన్ని కలిగించినందుకు నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ సమగ్ర సమాచారం అనే అంశంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ IPS శ్రీ వివి శ్రీనివాసరావు గారు శ్రోతలకు సందేహాలు అందించారు, సమాధానాలు విన్నారు. ఈ కార్యక్రమం అనుసంధానకర్త ఆకాశవాణి వార్తా విభాగాధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ IAS. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 22A అంశంపై స్వల్పకాలిక చర్చ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఈ ఉదయం అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్టంలో పెద్ద సంఖ్యలో భూములు, ఇండ్లను నిషేధిత జాబితా 22A చేర్చడంపై చర్చించాలని ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. శాసనసభ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులు ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీ చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రి మజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా రేఖాగుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల కాలం నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ట్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
2: FM Rainbow 101.9.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: FM Rainbow 101.9.
5: दोपहर के 12:22, अ वेरी वेरी गुड आफ्टरनून डियर लिसनर्स. आप जुड़े हुए हैं आकाशवाणी हैदराबाद FM रेनबो 101.9 के साथ. शो चल रहा है नमस्ते हेलो आदाब, और ये शो है ही कुछ ऐसा जो आपका साथ हमारे साथ बनाए रखता है, क्योंकि यहाँ पर होती हैं कुछ बातें और साथ में होते हैं कुछ कमाल के गाने. एंड ये जो कॉम्बिनेशन है ना, यकीन मानिए ये कॉम्बिनेशन बहुत ही कम मिलता है कि नहीं. अगर कोई बात कर रहा है तो वो सिर्फ बात ही करेगा, है ना. अगर आप गाने सुन रहे हो तो आप सिर्फ गाने सुनेंगे, बात क्यों करेंगे, है कि नहीं. बट यहाँ पर ये दोनों ही चीज़ें एक साथ मिलती है. और फिलहाल हो गया है थोड़ी सी बातों का समय, और बातों की बात करें दोस्तों तो एक छोटा सा सवाल आपसे अभी मैं पूछना चाहूँगी, और वो ये कि अगर क्राइम की कोई बाउंड्री नहीं है तो उसे रोकने की बाउंड्री कैसे हो सकती है, बताइए. नहीं हो सकती, है ना. वेल, आज के टाइम में टेक्नोलॉजी ने दुनिया को इतना कनेक्टेड बना दिया है कि क्राइम सिर्फ एक शहर या एक कंट्री तक लिमिटेड नहीं रह गया है. कभी साइबर क्राइम एक कंट्री में प्लान किया जाता है, पैसा किसी दूसरी कंट्री में ट्रांसफर होता है और विक्टिम कहीं और होता है. तो ऐसे केसेस में ना ऑब्वियसली सिर्फ एक कंट्री की पुलिस के लिए सब कुछ हैंडल करना ईजी नहीं होता है. वैसे तो पुलिस बहुत कुछ हैंडल करती है, बट स्टिल अगर बाउंड्री के पार, है ना, एक कंट्री से की बाउंड्री से दूर कोई प्रॉब्लम चली जाए तो ऑब्वियसली कोऑपरेशन की ज़रूरत पड़ती है कि नहीं. और इसीलिए ज़रूरी है

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: All right, it's 33 past 12 by the studio clock. A very good afternoon, dear listeners. You are tuned into Akashvani Hyderabad, FM Rainbow 101.9, listening to Namaste, Hello, Adab. Yahan par main Unisha aapke saath aur kuch khoobsurat geet bhi aapke saath aur saath mein ho rahi hain kuch baatein aur baaton ki baat kare to yahan par hamare saath hamare bahut sare priya shrota mitra jude hue hain jinka kafi sara message aaya hua hai. And yes, yahan par ek song ki request आई थी महेश जी की तरफ से. इन्होंने लिखा था फ्रॉम द मूवी दिल चाहता है और गाना लिखा था दिल को तुमसे प्यार हुआ. तो आपको बता दें कि ये जो गाना है दिल को तुमसे प्यार हुआ ये है फ्रॉम द मूवी रहना है तेरे

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: Well, it's 42 minutes past 12 by the studio clock. A very good afternoon, dear listeners. आप जहाँ कहीं भी हो, उम्मीद करती हूँ कि आपका ये जो दिन है ये खूबसूरत हो. सुनते रहिए ये एफएम रेनबो 101.9 शो चल रहा है. नमस्ते, हेलो, आदाब, और मैं हूँ निशा आपके साथ. वेल दोस्तों, एक सवाल पूछना चाहूँगी कि आज सुबह जब आप घर से निकले होंगे तो क्या आपने एक बार आसमान की तरफ देखा होगा? शायद देखा होगा या फिर नहीं भी, है ना. कुछ लोगों को आसमान की तरफ देखने की आदत होती और कुछ बस नीचे जमीन को देखकर चलते हैं. वैसे दोस्तों, हम में से बहुत लोगों की सुबह आजकल फोन से स्टार्ट होती है कि नहीं, कोई मैसेज आया है या नहीं, रात को कुछ बदला तो नहीं, दुनिया में क्या चल रहा है, वेदर कैसा रहेगा, है ना. शायद हम में से बहुत कम लोग अपने फोन से बाहर निकलकर सुबह सुबह आसमान की तरफ देखते होंगे. बट बचपन में तो हम ऐसा बहुत करते थे, है कि नहीं. कभी क्लाउड्स में अलग अलग शेप्स ढूंढते थे, कभी बर्ड्स को उड़ते हुए देखते थे, और कभी बस नीले आसमान को देखते हुए पता ही नहीं चलता था कि कितना वक्त निकल गया. और तब शायद हमने कभी इमेजिन भी नहीं किया होगा कि एक दिन ऐसा भी आ सकता है जब साफ नीला आसमान देखना एक लग्जरी हो जाए.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? అన్ని
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

कदर मुश्किल मोहब्बत का सफर है बड़ी नाजुक है ये मंजिल

मोहब्बत का सफर है, धड़क आहिस्ता से है दिल में।

0: इतने पैसे कहीं खोए ना होते अगर मुझे यह बात पता होती। चलिए, बहुत सारे आंसर्स मिलने वाले हैं हमें, और नंबर्स मैंने आपको बता दिए हैं, 0402323 0030, 0402323 4821, और 0402970471। और इन केस आप उन लोगों में से हैं जो मैसेज भेजकर अपना रिप्लाई हमें जताना चाहते हैं, बताना चाहते हैं, तो हमारा व्हाट्सएप नंबर है 4023234822। तो रहेगा आपके मैसेजेस और कॉल का इंतज़ार। फिलहाल के लिए हम आगे बढ़ेंगे एक सॉन्ग की तरफ, और उससे पहले एक छोटा सा संदेश। सुनते रहिए ये FM रेनबो 101.9।
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నె హైదరాబాద్.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: All right, it's 11 minutes past 1 by the studio clock. A very good afternoon, dear listeners. You are tuned into Akashwani Hyderabad, FM Rainbow 101.9. And for now, you are going to join us with Hello Rainbow. You can call us, you can reach our stories to us, and you can do all things with us. Our numbers are what I tell you. 0402-323-0030, 0402-323-4821, और 0402970471. तो ये तीन नंबर्स हैं जिन पर आप हमें कॉल कर सकते हैं, हमारे साथ जुड़ सकते हैं. और आज का टॉपिक, एक सवाल मैंने आपसे पूछा है और बहुत ही सिंपल सा सवाल है कि अगर आपको कोई ऐसी चीज़ अपने यंगर सेल्फ को बतानी होती कि काश मैंने ये चीज़ पहले सीख ली होती, तो वो क्या चीज़ होती? ऐसी कौन सी बात जो आपने थोड़ी देर से सीखी लेकिन अब आपको लगता है कि अगर ये पहले समझ आ जाती तो शायद रियल लाइफ थोड़ी अलग होती. एंड यहाँ पर हमारे साथ मैसेजेस के थ्रू भी हमारे कुछ लिसनर्स जुड़े हुए हैं. जैसे यहाँ पर अश्विन जी हैं हमारे साथ और लिखते हैं, जय श्री कृष्णा. ये हैं अश्विन जी फ्रॉम कोटी कौशल मार्केट खेमछो लिखते हैं. तो मजा माँ यही कहना चाहूँगी एंड आई होप कि आप भी अच्छे होंगे. एंड ये मैसेज लिखते हैं कि किसी का बुरा करके कभी कोई बड़ा नहीं बनता. ऊंचाई तो सिर्फ मेहनत से ही मिलती है, किसी को नीचे खींचने से नहीं. और एक बात हमेशा याद रखिए, दूसरों की खुशियां छीनकर कभी अपनी जिंदगी में सुकून नहीं खरीदा जा सकता, क्योंकि कर्म बेशक देर से जवाब देते हैं लेकिन जब देते हैं तो हिसाब पूरा करते हैं. इसीलिए कभी किसी के साथ गलत मत करिए. जी हाँ, बिल्कुल आपका मैसेज बिल्कुल सही है कि किसी के साथ गलत नहीं करना चाहिए. एंड ओके, और यहाँ पर हमारे साथ महेश जी हैं जो लिखते हैं कि आपके सवाल का मेरे पास एक यूनिक जवाब है. बिल्कुल आपका जवाब का हम वेट करेंगे कि कैसा यूनिक सा जवाब है आपका. जल्दी से जवाब लिखकर भेज दीजिए 4023234822 पर. अच्छा, इनका मैसेज यहीं पर है, आ गया है. कहते हैं कि शायद थोड़ा पढ़ लेते हैं तो लाइफ कुछ अलग होती है. जी हाँ, ये बात भी बिल्कुल सही है कि अगर हम पढ़ लें अच्छे से तो लाइफ बिल्कुल अलग सी होती है. कभी कभी ऐसा लगता है ना कि जब आपको प्रिविलेज महसूस होता है, आपको लगता है कि अरे यार कहाँ थे और कहाँ तक पहुँच गए, तो उसमें सबसे बड़ा जो इम्पोर्टेंट रोल होता है वो आपकी एजुकेशन का ही होता है. क्योंकि आप जब तक एजुकेटेड नहीं होते तब तक आपके बिहेवियर में भी जो नेसेसरी चेंजेस

0: यू सो मच। तो जी हाँ, ये थे शेर खान जी, और इनका कहना था कि किसी पर डिपेंड नहीं होना है। ये काश मैं पहले समझ जाता। इससे एक बहुत इंटरेस्टिंग बात मुझे याद आ गई, क्योंकि पहले जब हम लोग छोटे थे तो जैसे हमारी मम्मी किसी भी काम के लिए बोलती थी तो हम बहुत देर लगा के करते थे। तो वो बोलती थी कि अरे किसी दूसरे को बोले बोलने से अच्छा तो है खुद ही मैं कर लूँ, जितने देर में मैंने बोला और आप ये काम मेरे लिए कर दोगे उस टाइम में तो मैं अपना काम कब का निपटा लूंगी, है कि नहीं। तो सही बात है कि हम जितना हो सके कम क्यों ना डिपेंड हो दूसरों पर। दूसरों को भी आराम रहेगा और हमें भी बहुत आराम रहेगा, और आई थिंक फ्यूचर के लिए भी बहुत सॉर्टेड हो जाता है ना, अगर हम खुद पे डिपेंड रहना सीख जाए, मेड बी इमोशनली, मेड बी फाइनेंशियली, है कि नहीं। तो यस, इसी के साथ हमारे कुछ और लिसनर्स हैं जो हमसे जुड़ना चाहते हैं, उनसे भी जुड़ेंगे कुछ छोटे संदेशों के बाद। सुनते रहिए ये FM रेनबो 101.9।
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
2: readwithrainbow2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: రీడ్ విత్ రెయిన్బో.
0: All right, it's 22 minutes past 1 by the studio clock. Dear listeners, you are tuned into Akashwani Hyderabad, FM Rainbow 101.9. मैं हूं निशा आपके साथ with Hello Rainbow. जी हाँ, जहां पर हमारी ढेर सारी बातें होने वाली है, क्योंकि यहां पर टाइम कहता है कि अभी भी समय है, बट हाँ, वक्त की पाबंदी है. और ऐसा इसलिए मैं कह रही हूं क्योंकि यहां पर सर्वर अली जी हमारे साथ जुड़े हुए हैं, जो कहते हैं कि मैडम टाइम की कोई पाबंदी है या जितनी देर चाहे बात कर सकते हैं? वेल, इस पर तो मेरा जवाब यही रहेगा कि टाइम की बिल्कुल पाबंदी है, ताकि हमारे ढेर सारे लिसनर्स हमारे साथ जुड़ जाएं. लेकिन कोई एक लिसनर जब हमारे साथ जुड़ता है ना, तो उसकी बातें काटनी मुझे अच्छी नहीं लगती, और इसीलिए मैं बस उनका दिल रखने के लिए थोड़ी बहुत बातें कर लेती हूँ. बट हाँ, अगर आप लिमिटेड बात करें, टॉपिक पर बात करें, तो बहुत अच्छा होगा, क्योंकि हमारे सारे लिसनर्स हमारे साथ जुड़ना चाहते हैं. और जुड़ने के लिए हमारे जो नंबर्स हैं वो हैं 0402323003, 0402323481 और 0402970471. और आज का सवाल कि ऐसी कौन सी बात है जो आपने थोड़ी देर से सीखी, लेकिन अब आपको लगता है कि अगर ये पहले काश समझ आ जाती ना, तो शायद लाइफ थोड़ी अलग होती. तो अपने आंसर्स रेडी रखिए, क्योंकि मैं जुड़ने वाली हूँ अपने नेक्स्ट कॉलर के साथ. हेलो रेनबो. हेलो हेलो
4: हेलो, गुड आफ्टरनून मा.
0: गुड आफ्टरनून, नमस्ते अंडी.
4: बाना मा.
0: बाउना.
4: ఎవరు నీ పేరు? ఏం పేరు?
0: నిషా.
4: నిషా, తెలుగులో మాట్లాడినా మరి
0: హిందీ బాత్ కర్తే.
4: अच्छा, पैर से बात कर रहा, पैर से जा रहा, मैं पैर से, पैर से बात करना, पैर से लेना, बात भी लेना.
0: बिल्कुल बिल्कुल. और बताइए कैसे हैं आप? सबसे पहले तो जुड़ने के लिए बहुत बहुत शुक्रिया.
4: प्यार, अच्छा बात कर रहा था, भी खुशी रहता है.
0: बिल्कुल बिल्कुल बिल्कुल.
4: फिर बात करना, वो आए तो अच्छा बात करना, करो भी दिल में रहता है.
0: बिल्कुल, सारे ही जवाबों का जो आंसर है वो है सारे सवालों का एक

0: ऐसा एकदम पक्ष नहीं है, आलोक बोले तलाक।
1: ओके. और आपने मेमोरी पावर की बात की, तो एक बहुत ही फनी सी चीज मुझे याद आ गई. किसी ने कही थी कि जो दिमाग, जो मेमोरी है ना, वो बादाम खाने से अच्छी नहीं होती, वो ठोकर खाने से अच्छी होती है. तो मुझे लगता है लाइफ में काफी ठोकरें मैं खा चुकी हूँ, क्योंकि कोई चीज जो थी मैंने जल्दी नहीं सीखी. और इसीलिए,
0: वो याद रहती।
1: हाँ, और इसीलिए क्वेश्चन पूछा है मैंने
0: हाँ,
1: कि कौन सी ऐसी चीज है जो आपने बहुत लेट सीखी, कौन सा लाइफ लेसन जो आपने लाइफ में बहुत लेट सीखा लेकिन आपको लगता है कि पहले सीख लेना चाहिए था.
0: ऑन एयर मैडम। तो
1: एनर्जी.
0: पढ़ना अच्छा है, पढ़ना ये कि भी नहीं रहना, मेहनत करके जीना है।
1: ओके जी.
0: मेहनत करके पढ़ना थोड़ा है तो भी क्या, क्यों बोल को पढ़ना, बस का नामा देख लेना,
1: हाँ
0: कौन सा गांव को जा रही।
1: हाँ
0: हाँ, नहीं तो ये कितना रुपया है वो
1: बिल्कुल.
0: समझने के लिए थोड़ा तो भी पढ़ना अच्छा है, मगर मैं नहीं पढ़ा, मैं कुछ भी काम, कुछ तो बहुत है दुनिया में काम, मगर
1: बिल्कुल.
0: आजकल तो कोई भी खाली नहीं बैठ रहे, कौन सा भी काम करके जी रही है,
1: हाँ जी, हाँ जी,
0: वो
1: बिल्कुल.
0: अच्छा चीज है। हाँ, अकाली नहीं पड़े, मेरे को नौकरी नहीं मिले, वो नहीं देखना। एग्रीकल्चर कर सकते, नहीं
1: हाँ.
0: तो वो ये बिल्डिंग बनाने के लिए नौकरी भी कर सकते, मिस्त्री का,
1: बिल्कुल
0: कुछ
1: बिल्कुल.
0: भी हो, मेहनत करके पेट भरना है
1: बिल्कुल बिल्कुल.
0: और फैमिली को देखना है। वो कभी भी दुनिया के अंदर आदमी, वो ऐसा आदमी कभी भी आगे बढ़ती है।
1: जी बिल्कुल सही कहा आपने. तो थैंक यू सो मच
0: थैंक यू वॉलेट प्रभाकर, नमस्कार।
1: प्रभाकर गारू जी. नमस्कार, बहुत बहुत धन्यवाद कॉल करने के लिए. थैंक यू. तो जी हाँ, ये थे प्रभाकर राव जी. और इनका कहना है कि मेहनत करके अपना काम करना और पढ़ाई बहुत ज़रूरी है. और स्किल्स के बारे में भी इन्होंने बात की. पढ़ाई का मतलब, कोई कोई आपने देखा होगा कि हमें को करिकुलर एक्टिविटीज़ कोई कोई बच्चे होते हैं जिन्हें काफ़ी पसंद होती है. और बहुत सारे बच्चे होते हैं जो जो करिकुलम में होता है, जो सब्जेक्ट्स हैं उनमें ज़्यादा इंटरेस्ट ना होकर जो बाहर कुछ स्किल्स ओरिएंटेड क्लासेस हैं वहाँ पर उनको जाना पसंद होता है. तो आप कुछ भी करें, स्किल्स सीखें, पढ़ाई करें, लेकिन हाँ, मेहनत करके आगे बढ़े. तो जी हाँ, बिल्कुल सही बात है. और इसी के साथ हम आगे बढ़ेंगे एक छोटे से संदेश के साथ, और उसके बाद फिर से जुड़ेंगे अपने कॉलेज के साथ. तो सुनते रहिए, ये है एफएम रेनबो 101.9. आप सुन रहे हैं हेलो रेनबो. और अगर आप हमसे जुड़ना चाहते हैं तो हमारे फ़ोन नंबर्स हैं 0402323 0030, 0402323481, और 0402970471. और यहाँ पर मेरा मन ना कुछ कह रहा है, पता है क्या कह रहा है? मन कह रहा है ना कि बातें काफ़ी हो चुकी हैं, एक गाना प्ले कर दो निशा. बट क्या है ना कि हमारे जो लिसनर्स हैं वो चाहते ही नहीं है कि यहाँ पर कोई भी गाना प्ले हो. वो चाहते हैं कि वो हमसे बस जुड़ते रहें इस पूरे हेलो रेनबो के सेशन के दौरान. बट लेट मी थिंक, और मैं देखती हूँ कि क्या करना है, लिसनर्स से जुड़ना है या एक गाना प्ले करना है.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
4: ఒక మంచి పుస్తకం మనకు

0: ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: दोस्तों, आप हैं हेलो रेनबो के साथ ओनली ऑन एफएम रेनबो 101.9 आकाशवाणी हैदराबाद. एंड यस, हमारे साथ यहां पर कोई और भी आ चुका है.
3: वेणु लगाली संगीताले अतिशयम.
4: निशा ఉంటే వేణు వచ్చేసాడు. సూపర్ నిశానికి ఇప్పుడు జస్ని హైదరాబాద్ లో తెలంగాణ స్టైల్ లో పచ్చిపుల్స్ తెలుసా? ఎట్లా చేస్తారు? ఊ అంటే సరిపోదు.
2: తెలుగు
4: అన్నిటికీ ఊ అందాం అనుకున్నావు కదా, రెడీ అయిపోయినావు కదా, భలే హుషారున్నావు. పచ్చిపుల్స్, పచ్చిపుల్స్
2: అవును
4: అవును అంటే ఏంటి తెలీదు, కానీ మాకు తెలుసు, వాళ్ళ వింటున్న వాళ్ళందరికి తెలుసు. పచ్చిపుల్స్ అంటే ఓన్లీ వాటర్, టామరిండ్,
2: ఓకే,
4: సాల్ట్, మిర్చి, కొత్తిమీర, దాని ఏమంటారు మీరు, కొరియాండర్,
2: కొరియాండర్, ఓకే, ధనియా.
4: జస్ట్ వెరీ సింపుల్ రెసిపీ అన్నమాట. కానీ ఫీవర్ తర్వాత హచ్ అలాంటి
2: వైరల్ ఫ్లూ
4: అలాంటివి వచ్చినప్పుడు మీకు బెస్ట్ రెసిపీ ఇన్ తెలంగాణ స్టైల్.
2: నైస్.
4: నో ఆయిల్ లేకుండా కూడా కుక్ చేయొచ్చు.
2: బాగుంది.
4: వెరైటీ కొంచెం తాలింపు వేసి ఇది వేసుకుంటే సూపర్ గా ఉంటుంది.
2: సూపర్.
4: ఇలాంటి బోలన్ జస్ని హైదరాబాద్ లో ఉంటే అవే కాకుండా ఇంకా బోలన్ విషయాలు చెప్పనా? చెప్పనా?
2: ఓకే.
4: నేనే చెప్పనా?
2: చెప్పనా
4: అంటే నువ్వు పాట అని ఫీల్ అవ్వట్లేదు అనమాట. సో అది సీరియస్ గా చూస్తే నేను కొంచెం భయపడిపోతున్నాను, కొంచెం భుజాన్ని ఇలా తడుచుకుంటాను. మనం నచ్చిన వాళ్ళతో ఎందుకు గొడవ అవుతుంది? ఇప్పుడు నీవు నేను మంచి ఫ్రెండ్స్, కానీ గొడవ వస్తే ఎలా ఉంటుంది? గొడవని ఏమంటారు హిందీలో?
2: వేణు, వేణు యహాన్ పర్ ఆ చుకే హై అండ్ యే రుక్నే కా నామ్ హీ నహీ లే రహే, మత్లబ్ ఇన్కో సిర్ఫ్ బాత్ హీ కర్నీ హై.
4: ఒక విషయం తెలుసా వింటున్న వాళ్ళకి, నాకు హిందీ రాదు, ఆమెకి తెలుగు రాదు అని అర్థమైపోతుంది. సో
2: తెలుగు కొంచెం కొంచెం
4: కొంచెం కొంచెం వచ్చి నాకు హిందీ అసలు బిల్కుల్ నయాత, బిల్కుల్ నయాత అన్న అంత.
2: బట్ కోయ్ బాత్ నహీ,
4: తప్పు కదా అన్నా.
2: ఈవెన్ లైక్ ఇఫ్ వి స్మైల్ అట్ ఈచ్ అదర్,
4: సో నువ్వు నేర్పేస్తావు హిందీ, నేర్పేస్తావు,
2: నేను
4: తెలుగు నేర్పిస్తాను. సో నిషా వేణు, వేణు నిషా, నిషా విషయం ఎస్ని హైదరాబాద్ అండ్ బిఫోర్ నమస్తే హలో.
2: బట్ యహాన్ పే కోయ్ ప్రాబ్లమ్ నహీ, క్యూంకి హమారే జో లిసనర్స్ హై నా, ఉన్కో హిందీ భీ అచ్చే సే ఆతీ హై, ఇంగ్లీష్ భీ అచ్చే సే ఆతీ హై, తెలుగు భీ అచ్చే సే ఆతీ హై. తో వేణు నే బహుత్ కుచ్ బతాయా, రెసిపీ సింపుల్ సీ షేర్ కియా, అండ్ జస్ట్ నే హైదరాబాద్ మే తో
4: టోటల్ రెసిపీ కాదు
2: నా, ఇంట్రోడక్షన్ ఐ నో,
4: అండ్ లైఫ్ లాంగ్ బిల్కుల్ గా మొత్తం తినేయొచ్చు.
2: ఆర్ బాకీ కా
4: ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తారు, పోకిరిలో చెప్తారు మహేష్ బాబు. సినిమా తెలుసా నీకు? తెలుగు సినిమాలు తెలుసా?
2: సినిమా
4: మాలూమ్ హై, తోడా తోడా మాలూమ్ హై, కొంచెం కొంచెం
2: కొంచెం కొంచెం
4: ఏమేమి వచ్చు, మైనే ప్యార్ కియా, దిల్వాలే దుల్హనే లే జాయేంగే, ఇంకా ఇంకా
2: ఐ లైక్ మహేష్ బాబుస్ మూవీ.
4: నేను హిందీ మూవీ టైటిల్ చెప్పాను, తెలుగు మూవీ టైటిల్ చెప్తున్నా. తెలుగు మూవీ టైటిల్ చెప్పు. తెలుగు ఎనీ మూవీ?
2: పుష్ప.
4: ఆహా, ఇంటర్నేషనల్ లెవెల్ పుష్ప.
2: ఝుకేగానే సాలా. సో
4: ఈ వార్ద తగ్గేది లేదు ఫైర్, కానీ అక్కడ సో 2 గంటలు గంట కొట్టంగానే నేను వచ్చేస్తా. నేనే మీ వేణువు జస్ని హైదరాబాద్
2: విత్ జస్ని హైదరాబాద్. ఎస్, జస్ని హైదరాబాద్ అండ్ వేణు కో ఆప్నే సునా, బహుత్ సారీ బాతే కి ఇన్హోనే. ఈవెన్ దో ముజే జో తెలుగు హై కొంచెం కొంచెం ఆతీ హై, బట్ మేనే అప్నా మతలబ్ బహుత్ బెస్ట్ దియా ట్రై కర్నే కే లియే కి వేణు క్యా బోల్ రహే, బట్ వో ఇతనీ ఫటాఫట్ బోల్ రహే థే నా. బట్ హా, యే తో సమజ్ మే ఆ గయా కి జస్ని హైదరాబాద్ కే సాథ్ వో ఢేర్ సారా ఎంటర్టైన్మెంట్ ఆర్ ఢేర్ సారీ ఇన్ఫర్మేషన్ లేకర్ యహాన్ పర్ హాజర్ హోనే వాలే. లేకిన్ ఖైర్ ఫిలాల్ కే లియే హమారే జో లిసనర్స్ హై వో బేసబ్రీ సే ఇంతజార్ కర్ రహే హై ఔర్ హమ్సే జుడ్నా చాహతే హై. తో హలో రెయిన్బో.
5: హలో.
2: హలో.
5: నమస్కారం మేడం గారు, బాగున్నారా?
2: నమస్కార్. కే రమేష్ గారు.
5: అమ్మా అమ్మా అమ్మా, గుర్తుపట్టినందుకు.

बन गए जो रात आई तो सितारे बन गए।

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయో. మీకు చెప్పేశాను 2 గంటలకు నేను వచ్చేస్తానని, అండ్ మీకు ఆల్రెడీ తెలిసింది నీ నా స్టైల్లో చేసే పచ్చి పులుసు. అంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాల పచ్చి పులుసు చేస్తారు, అది ఓకే, కానీ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు మీకు అందరికీ తెలుసు. అయినా సరే ఒక్కొక్క హ్యాండ్కి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎస్, అమ్మ చేస్తే ఒకలా ఉంటుంది, వదిన చేస్తే ఉంటుంది. అదే రెసిపీ, అదే ఐటెం, అదే క్వాంటిటీ, అదే స్కేల్లో ఒకే క్వాంటిటీ ఇచ్చినా సరే, కొలతలతో సరిగ్గా ఇచ్చినా సరే, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఎందుకని, వాళ్ళ మీద ఉన్న అఫెక్షనా, వాళ్ళ ఇంటి వాతావరణమా, వాళ్ళు వడ్డించే విధానమా, వాళ్ళ స్మైలింగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది తెలుసుకున్నా సరే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే తరతరాలకు దాగి ఉంటుంది. మా అమ్మ చేసే పచ్చి పులుసు ఉంటుంది చూసారు అని చెప్తారు. మా బామ్మ చేస్తుందండి బాగా, మేము పక్కింటికి వెళ్తే తిన్నామండి, ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా. భలే ఉంటాయి కబుర్లు. అందరు ఎలా అంటే, పార్టీస్లో కానీ ఫంక్షన్లో కలుసుకున్నప్పుడు ఒకరొకరు, అమ్మమ్మ అప్పుడు చేసేదిరా, నువ్వు తినలేదు కానీ మేము ఎప్పుడు అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, చెప్పు చెప్పు పిన్ని ఎలా చేస్తారు అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో అది నైస్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు. ఎలా అంటే, ఈ పాట చెప్పిన తర్వాత మీరు వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఈ రోజు కానీ రేపు కానీ సాయంత్రం కానీ వెంటనే పచ్చి పులుసుతో టేస్ట్ చేయాలి అని ఫిక్స్ అయిపోతారు. దీనికి ఏంది, ఆనియన్, కొత్తిమీర, చింతపండు, వాటర్, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, కరివేపాకు, ఇంత వెరీ సింపుల్. సో మీకు నచ్చుతాయి కదా. సో అవి ఇంట్లో ఉంటాయి కదా పోపుల పెట్టలో, అవే సేమ్ మన ఇంట్లో ఉంటుంది కదా, మన చెట్టుకు కాసిన చింతపండు కదా, మన ఊరు నుంచి తెచ్చింది కదా, మన బామ్మ తెచ్చింది కదా, ఇలా చెప్పుకుంటూ మీరు చేసేసేయండి. వెరీ సింపుల్. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది జస్ట్ నీ హైదరాబాద్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణ పచ్చిపులుసు వంటకమా అంటే వేసవి కాలమైనా ఏ సీజన్ అయినా మనకి ఇష్టంగా తింటాం. తెలంగాణ పచ్చిపులుసు పేరు వినగానే చింతపండు పులుపు, ఉల్లిపాయ ఘాటు, పచ్చిమిర్చి కారం గుర్తుకొస్తాయి. పెద్దగా వంట చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే పదార్థాలతోనే తయారయ్యే సులభమైన వంటకం ఇది. ముఖ్యంగా వేసవిలో వేడి అన్నంలో పచ్చిపులుసు కలుపుకొని తింటే ఆ రుచి ప్రత్యేకంగా ఉంటుంది. పొయ్యి దగ్గర ఎక్కువసేపు గడపాల్సిన అవసరం లేకపోవడం కూడా దీని ప్రత్యేకత. పల్లె ప్రాంతాల్లో ప్రకృతి దగ్గరగా అందుబాటులో ఉన్న పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసుకున్న సాంప్రదాయానికి ఇది ఒక మంచి ఉదాహరణ. చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిసిన ఆ రుచి మనకు పాతకాలపు ఇంటి భోజనం గుర్తు చేస్తుంది. ఇది కేవలం ఒక వంటకం కాదు, తెలంగాణ పల్లె జీవన శైలిని, మన ఇంటి రుచిని గుర్తు చేసే జ్ఞాపకం. కొన్ని వంటకాలు ఆకలి తీర్చుతాయి, పచ్చిపులుసు మాత్రం మనసును కూడా నింపుతుంది. ఏమంటారు, నిజమే కదా? మరి మీరు వింటున్నారు 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: and our people.
1: Wow, so it's like a cultural add-on radio.
0: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనకు నచ్చిన వాళ్ళతో ఎందుకు ఎక్కువగా గొడవపడతాం? మనకు సంబంధం లేని వ్యక్తి ఏదైనా అన్నప్పుడు అంతగా పట్టించుకోం, కానీ మనకు నచ్చిన వాళ్ళు ఒక మాట అంటే మాత్రం చాలా బాధపడతాం. ఎందుకంటే వాళ్ళపై మనకు ప్రేమతో పాటు అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనల్ని అర్థం చేసుకోవాలి, మన మాట వినాలి, మన భావాన్ని గుర్తించాలని కోరుకుంటాం. ఆ అంచనాలు నెరవేరినప్పుడు చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారిపోతుంది. బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతాం, కానీ మన వాళ్ళ దగ్గర మన భావోద్వేగాలు దాచుకో. అందుకే వాళ్ళపైనే కోపం, బాధ, అలక అన్నీ ఎక్కువగా బయటపడతాయి. నిజానికి కొన్ని గొడవల వెనక కోపం కంటే ప్రేమ, శ్రద్ధ, అంచనాలే ఎక్కువగా ఉంటాయి. మనకు నచ్చిన వాళ్ళతో వాదనలో గెలవడం కాదు, ఆ బంధాన్ని గెలిపించుకోవటమే అసలైన విజయం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ. మీరు వింటుంది జస్ని హైదరాబాద్. ఒక మంచి మాట మన రోజుని ఎలా మార్చగలదు? ఉదయం ఎవరో మనల్ని చూసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పిన ఒక మాట రోజంతా మనలో ఉత్సాహం నింపగలదు. మన కష్టాన్ని ఎవరో గుర్తించినప్పుడు మనం తెలియకుండానే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక చిన్న ప్రశంస ప్రయత్నం ఆపేయాలనుకున్న వ్యక్తిని మళ్ళీ ముందుకు నడిపించవచ్చు. ఒక మంచి మాట చెప్పడానికి డబ్బు అవసరం లేదు, ఎక్కువ సమయం కూడా అవసరం లేదు, కానీ ఆ మాట ఎదుటివారి మనసులో ఎంతకాలం నిలిచిపోతుందో మనకు తెలియదు. అందుకే తప్పులు వెతకడం కంటే ఒక మంచి విషయం గుర్తించి చెప్పే అలవాటు చేసుకోవాలి. ఒక మాట ఒక రోజును మార్చవచ్చు, ఆ రోజు తీసుకున్న ఒక మంచి నిర్ణయం వారి జీవితాన్ని మార్చవచ్చు. మా దగ్గర అతి చవకైన బహుమతి మంచి మాట అండి, దాని విలువ మాత్రం అమూల్యం కదా. నిజంగా చాలా ఈజీ కదా ఎదుటి వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పే కన్నా కూడా, నువ్వు బాగా చేస్తావు, బాగా చేయగలవు, బాగా సాధించగలవు, విజయం నీ సొంతం ఉంటుంది, ఈ రోజు నీది కోకపోయినా రేపటి రోజు నీదే అవుతుందని చెప్పే మాట వాళ్ళకి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. ఏమంటారు, నిజమే కదా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మన జ్ఞాపకాల్లో కొన్ని విషయాలు మాత్రమే ఎందుకు బలంగా నిలిచిపోతాయి? మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి, కానీ అవన్నీ మన జ్ఞాపకాల్లో ఒకేలా నిలిచిపోవు. మనకు భావోద్వేగంగా బలంగా అనిపించిన సంఘటనలు మనసు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. ఆనందం, బాధ, భయం, ప్రేమ వంటి భావాలతో ముడిపడిన విషయాలు చాలా కాలం తర్వాత కూడా గుర్తు వస్తాయి. అందుకే 10 ఏళ్ల క్రితం విన్న ఒక పాట గుర్తుంటుంది, కానీ నిన్న ఏం తిన్నావో మాత్రం గుర్తుండకపోవచ్చు. ఒక వాసన, ఒక పాట, ఒక పాత ఫోటో కూడా మనల్ని ఒక్కసారిగా గతంలో తీసుకెళ్లగలదు. ఎందుకంటే మన సంఘటనలు మాత్రమే కాదు, ఆ సమయంలో కలిగిన అనుభూతిని కూడా గుర్తుంచుకుంటాం. కొన్ని జ్ఞాపకాలు కాలం గడిచే కొద్దీ మరింత విలువైనగా మారుతాయి. జ్ఞాపకం అంటే గతాన్ని దాచుకోవడం కాదు, గతంలో మనం అనుభవించాల్సిన భావాన్ని మళ్ళీ అనుభవించడం అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఎస్, అదృష్టం కోసం ఎదురు చూడాలా అంటే లక్ మనకి కోసం వెయిటింగ్ చేయాలా అని చెప్పి అనుకుంటాం కదా. అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలా? మన లక్ మనం ఎక్కడుందో మనమే వెతుక్కుంటూ వెళ్ళిపోతే బాగుంటుందా? యా, అదృష్టం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే సిద్ధత మన అంటే అంత కాన్ఫిడెంట్ మన చేతిలోనే ఉంటుంది. ఉద్యోగం రాలేదని ఆగిపోవడం కంటే కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, కొత్త మార్గం వెతకడం మనమే చేయొచ్చు. చాలా చాలు, అవకాశం మన ముందే ఉన్న దాన్ని గుర్తించలేక అదృష్టం కోసం ఎదురు చూస్తుంటాం. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద అవకాశంగా మార్చవచ్చు. అదృష్టం తలుపు తెరిచినా ఆ తలుపులోకి అడుగు పెట్టాల్సింది మనమే. నాకు అవకాశం రాలేదు అనే ఆలోచన కంటే నేనే ఒక అవకాశం ఎలా సృష్టించగలను అనే ఆలోచన ముఖ్యం. అయ్యో, మాటలకి ఏంటండి మీరు బోల్డ్ అని చెప్తారు, ఆర్జేలు కదా అంటారు. అలా కాదు, ఇది నిజమే, పెద్దలు చెప్పారు కదా, వినండి, అర్థం చేసుకోండి. మన ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఒకరోజు అదే ప్రయత్నం మన అదృష్టంగా మారుతుంది. అదృష్టం కోసం ఎదురు చూడకండి, మీ ప్రయత్నాన్ని చూసి అదృష్టమే మీ తలుపు తట్టేలా చేయండి. ఎస్, అది 100% అనమాట. అదృష్టం తలుపు తడుతుంది ఒకేసారి అంటారు కదా, లక్ష్మీదేవి ఎవ్రీ టైం అదృష్టం తలుపు తట్టాలంటే ఉదయం మార్నింగ్ ప్రకృతికి నమస్కారం చేయాలి, సూర్యునికి నమస్కారం చేయాలి, అమ్మనోకి నమస్కారం చేయాలి, పెద్దవారికి నమస్కారం చేయాలి. ఇలా కొన్ని చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా లక్ రావాల్సిందే అండి. ఒకరోజు లేట్ అవ్వడం అవుతుంది, కానీ మరుసటి రోజు మాత్రం వెంటనే కమింగ్ డోర్ తెరుచుకొని లోపలికి ఎంటరింగ్ అర్థం చేసుకోండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. చాలా మనకు కూడా మనం ఏదైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తామనుకో వద్దు అనేస్తాం కదా, వద్దండి ప్లీజ్ అండి ఏమనుకోవద్దు, తర్వాత నెక్స్ట్ టైం తీసుకుంటాను, అయ్యో మీకు ఎందుకు శ్రమ అండి ఇలా అంటుంటాం. మనలో చాలామంది వద్దు అని చెప్పలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే వద్దు అనేది చిన్న మాటే కానీ చాలామందికి దాన్ని చెప్పడం మాత్రం చాలా కష్టం. ఎదుటివారు బాధపడతారేమో, మన గురించి తప్పుగా అనుకుంటారేమో అనే భయం మనల్ని ఆపుతుంది. అందరినీ సంతోష పెట్టాలనే ప్రయత్నంలో మన సమయాన్ని, శక్తిని, చివరికి మన ప్రశాంతతను కూడా కోల్పోతుంటాం. ప్రతి విషయానికి అవును చెప్పడం మంచిదనం అనిపించవచ్చు, కానీ మనకు సాధ్యం కాని దాన్ని అంగీకరించడం మనపైనే భారం అవుతుంది. వద్దు అని చెప్పడం అంటే ఎదుటివారిని

తిరస్కరించడం కాదు, మన పరిమితిని గౌరవంగా తెలియజేయడం. మనకు సమయం లేకపోతే చెప్పవచ్చు, కానీ వల్ల లేదు కాదు కూడదు అంటే చెప్పవచ్చు. మనకి ఇష్టం లేకపోతే కూడా చెప్పవచ్చు. అందరినీ సంతోషపెట్టడం మన బాధ్యత కాదు కదా, మన జీవితాన్ని సమతుల్యంగా నడపడం మన బాధ్యత. సరైన సమయంలో చెప్పే ఒక వద్దు మన జీవితంలోని ఎన్నో అనవసరమైన భారాలను తగ్గిస్తుంది. నిజమే కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. ఇంకొక మంచి అలవాటు నేను చెప్తాను, అది నేర్చేసుకోండి నెక్స్ట్ టాక్ తర్వాత. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నారు. నేనే మీ వేణుతో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. మల్లారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రైతుల సమస్యలు, కౌలు రైతుల హక్కులు, గిట్టుబాటు ధరల కోసం ఆయన చేసిన పోరాటాలను, జీవితాన్ని కొనియాడారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాని నేపథ్యంలో ఉద్యోగుల జేఏసీ అత్యవసరంగా సమాపేశమైంది. ఈ సందర్భంగా ఈ నెల 10న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా నిర్వహించాలని జేఏసీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సత్యనికేతన్ భవన ప్రమాదంలో 6 మృతి చెందగా 11 మందిని రక్షించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకోగా ఈ ఘటనకు బాధ్యుడైన భవన యజమానిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్టవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ నాయకత్వం సూచించింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల ప్రవర్తనను బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని, మహిళలపై జరిగిన ఈ దాడి క్షమించరానిదని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు సంఘీభావం తెలిపారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతిని కలిసి పరామర్శించిన నేతలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఎస్సీ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి వారిని ఉపేక్షిస్తే స్పీకర్ పదవిని అగౌరవపరిచినట్టే అవుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నీతి ఆయోగ్ ఈ నెల 8న హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుందని ఆయుష్ డైరెక్టర్ ఆయిషా మొస్రత్ ఖానం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్, రాష్ట మంత్రి దామోదర రాజనరసింహతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరవుతారని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.

మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒంటరిగా సమయం గడపడం లేదా ఒంటరితనం, ఈ రెండింటిలో రెండు వేరియేషన్స్. ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనం వేరు. ఒంటరిగా ఉండడం అంటే తప్పనిసరిగా ఒంటరితనం అనుభవిస్తున్నామని కాదు, కొన్నిసార్లు అది మనతో మనం గడిపే విలువైన సమయం. రోజు

రోజంతా ఫోను, సందేశాలు, పనులు, మనుషులతో బిజీగా ఉండే మనసుకు కొంత నిశ్శబ్దం కూడా అవసరమే. ఒంటరిగా ఒక కప్పు టీ తాగటం, నడవటం, పాట వినటం లేదా పుస్తకం చదవటం మనకు విశ్రాంతిని ఇస్తుంది. మన

ఉంచుకోవడం మంచిది. ఒంటరిగా ఉండే సమయం మనకు శక్తిని ఇస్తే ఒంటరితనం మాత్రం మనసును ఖాళీగా అనిపించవచ్చు. అందుకే ఎప్పుడు ఎవరో ఒకరు మనతో ఉండాల్సిన అవసరం లేదు. మన సొంత సమయాన్ని కూడా ఆస్వాదించడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ప్రపంచం నుంచి దూరంగా ఉండటం కాదు, మనల్ని మనం తిరిగి కలుసుకోవడమే ఒంటరి సమయం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది డబుల్ కామీటా మీ వేణువుతో.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మన చిన్ననాటి అలవాట్లు పెద్దయ్యాక ఎందుకు మిస్ అవుతాం? నిజం చెప్పండి, ఎందుకు అలా జరుగుతుంది? చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి బయట ఆడుకోవటం, వేసవి సెలవులో బంధువులు ఇంటికి వెళ్ళటం, అందరూ కలిసి భోజనం చేయడం ఎంత సహజంగా ఉండేదో గుర్తుందా? అప్పుడు పెద్దగా డబ్బు లేకపోయినా చిన్న చిన్న విషయాల్లోనే చాలా ఆనందాన్ని వెతుక్కునేవాళ్ళం. ఒక ఐస్ క్రీమ్, ఒక సైకిల్ ప్రయాణం, స్నేహితులతో ఆట, ఇవే మనకు పెద్ద పండుగలు అనిపించేవి. పెద్దయ్యాక సౌకర్యాలు పెరిగాయి, కానీ ఖాళీ సమయం తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు మన చిరునాటి అలవాట్లు మాత్రమే కాదు, అప్పటి స్వేచ్ఛను, ప్రశాంతతను, అమాయకమైన ఆనందాన్ని కూడా మిస్ అవుతున్నాం. బాల్యాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ అప్పటి చిన్న ఆనందాన్ని మాత్రం మన జీవితంలో మళ్ళీ తెచ్చుకోవచ్చు. కుటుంబంతో కూర్చొని మాట్లాడటం, స్నేహితులతో నవ్వుకోవటం, మనసు నచ్చిన పని చేయటం అందులో భాగమే. వయసు పెరగాలి, కానీ మనలోని చిన్నపిల్ల మాత్రం పూర్తిగా పెద్దవాడైపోవాల్సిన అవసరం లేదు కదా. ఎస్, మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒకే సంఘటనని ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా ఎలా గుర్తుంచుకుంటారు? ఎనీ గెస్? ఒకే సంఘటనని చూసిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, అందులో ఒకరు ఒకలా గుర్తుంచుకుంటారు, మరొక ఇంకోలా గుర్తుంచుకుంటారు, అంటే దృశ్యం వేరేలా కనిపించేస్తుంది. ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా ఎలా గుర్తుంచుకుంటారంటే, ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులు చూస్తారు కానీ కొంతకాలం తర్వాత అడిగితే ఇద్దరు వేరువేరు కథలు చెప్పొచ్చు. ఎందుకంటే మన సంఘటన మాత్రమే గుర్తుంచుకోము, ఆ సమయంలో మనకు ఎలా అనిపించింది

ఇందుకు కూడా గుర్తుంచుకుంటాం. ఒకరికి సరదాగా అనిపించిన సంఘటన మరొకరి బాధ కలిగించి ఉండొచ్చు. మన వయసు, గత అనుభవాలు, భావోద్వేగాలు ఒక సంఘటన మనం ఎలా అర్థం చేసుకుంటామో ప్రభావితం చేస్తాయి. అందుకే నేను గుర్తుపెట్టుకున్నది పూర్తిగా నిజం అని ప్రతి సందర్భంలో అనుకోవడం సరైంది కాదు. కాలం గడిచే కొద్దీ కొన్ని వివరాలు మర్చిపోవచ్చు, కొన్ని విషయాలు మన అనుభవాలతో కలిసిపోవచ్చు. కాబట్టి ఒకే జ్ఞాపకానికి రెండు రూపాలు ఉండటం అంటే ఎవరో ఒకరు అర్థం అబద్ధం చెబుతున్నారని కాదు. సంఘటన ఒకటే కావచ్చు, కానీ దాన్ని అనుభవించిన రెండు మనసుల కథలు మాత్రం ఒకటే కావు. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్ అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనిషి మారిపోయాడా లేక కాలం మారిన కొద్దీ మనం మారాల్సి వచ్చిందా? ఈ రోజుల్లో మనుషులు మారిపోయారని మనం తరచూ అంటుంటాం, కానీ నిజానికి కాలం కూడా మనల్ని మర్చింది. ఒకప్పుడు ఉత్తరం కోసం వారాలు ఎదురు చూసాం, కానీ ఇప్పుడు కొన్ని క్షణాల దూరంగా ఉన్న వారితో మాట్లాడగలుగుతున్నాం. అప్పుడు సమాచారం కోసం పుస్తకాలు వెతికేవాళ్ళం, ఇప్పుడు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్న చిన్న పరికరంలో వచ్చేసింది. సౌకర్యాలన్నీ పెరిగాయి, వేగం పెరిగింది, అవకాశాలు పెరిగాయి. అదే సమయంలో సహనం తగ్గితేనే భావన కూడా ఉంది. అంటే సహనం తగ్గిందనే భావన మనలో ఉన్నప్పుడు అలా జరుగుతుందన్నమాట. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారడం తప్పు కాదు, అది అవసరమే. కానీ కొత్తదనాన్ని స్వీకరించేటప్పుడు పాత దానిలోని మంచితనం, మానవ సంబంధాలు, విలువలను మాత్రం వదిలేయకూడదు. కాలం ఎంత మారినా ప్రేమ, గౌరవం, నమ్మకం మనిషికి ఎప్పటికీ అవసరమే. కాలంతో పాటు మారండి, కానీ కాలం మారిందని మనసు మాత్రం మారాల్సిన అవసరం లేదు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇది ఎక్కడో చూసినట్టుంది అనే భావన మనకు ఎందుకు వస్తుంది? కొత్త ప్రదేశానికి వెళ్ళినా, కొత్త వ్యక్తిని కలిసినా ఇది ఎక్కడో చూసినట్టుంటుంది అనే అనుభూతి ఒక్కసారిగా కలుగుతుంది. దీన్ని డేజావు అని పిలుస్తారట. ఇది చాలామందికి అప్పుడప్పుడు కలిగే సాధారణ అనుభవం. మన మెదడు కొత్త అనుభవాన్ని గతంలో నిలిచిన జ్ఞాపకాలతో పోల్చినప్పుడు ఇలాంటి భావన కలగవచ్చట. ఒక ప్రదేశం, ఒక ముఖం, ఒక వాసన లేదా ఒక పరిస్థితి గతంలో ఏదైనా దేనినైనా పోలి ఉండొచ్చట. ఆ పోలిక చిన్నదైనా మనకు మాత్రం ఇది నాకు ముందే తెలుసు అనే బలమైన అనుభూతి కలుగుతుందట. అయితే దీని అర్థం మన భవిష్యత్తును ముందే చూసామని మాత్రం కాదు. మన మెదడు జ్ఞాపకాలని, అనుభూతుల్ని ఎంత అద్భుతంగా కలిపి పనిచేస్తుందో చూపించే ఆసక్తికరమైన ఉదాహరణ ఇది. కొత్తగా ఏదైన క్షణంలోనే మన మెదడు మాత్రం ఇది ఏదో పరిచయమే అని చెప్పే విచిత్రమైన అనుభూతి అదే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 తో మీ లైఫ్ రంగులమయం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనకి ఎంతో ఇష్టమైన వస్తువులు కాలం గడిచే కొద్దీ ఎందుకు భావోద్వేగంగా మారిపోతాయి? చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ, నాన్న ఇచ్చిన పెన్, అమ్మ చీర, పాత గడియారం ఇవన్నీ వస్తువులే, కానీ వాటిని వదులుకోవడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వాటి విలువ వాటి ధరలో ఉండదు. వాటితో కలిసిన మనుషులు, సంఘటనలు, జ్ఞాపకాల్లో ఉంటుంది. ఒక పాత వస్తువు కనిపించగానే ఒక వ్యక్తి గుర్తొచ్చు, ఒక ఇల్లు గుర్తొచ్చు, ఒక అందమైన కాలం గుర్తుండొచ్చు. అందుకే కొత్త వస్తువు ఖరీదైనా పాత వస్తువుకు మనసులో ఎక్కువ విలువ ఉంటుంది. కొన్ని వస్తువులు మన జీవితంలో జరిగిన మార్పులకి మౌన సాక్షులుగా నిలుస్తాం. వాటిని చేతిలో పట్టుకున్నప్పుడు నిజానికి మనం ఆ వస్తువును కాదు, దానితో కలిసిపోయి కాలాన్ని తాకుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే పాత వస్తువులను దాచుకోవడం బలహీనత కాదు, మన జ్ఞాపకాలకు మనం ఇచ్చే గౌరవం. కొన్ని వస్తువులు మన దగ్గర ఉండవు, మన జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. ఎందుకంటే అమ్మానాన్నలు కొన్ని ఇచ్చి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కనుమరుగైపోయి పరలోకం వెళ్ళినప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి మళ్ళీ మళ్ళీ తలుచుకొని కన్నీటి పరిమాణంతో అవుతుంటాం కదా. అందుకే కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంటాయి. ఎవరు చేర్పేసినా హృదయం అనే పలకం మీద ఆ జ్ఞాపకాలు ఎప్పుడు దాగి ఉంటాయి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ 101.9 తో మీ లైఫ్ రంగులమయ్యాం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. వర్షం పడే ముందు వచ్చే మట్టి వాసన మనకు ఎందుకు అంత ప్రత్యేకంగా అనిపిస్తుంది? ఎండిపోయిన నేలపై మొదటి వాన చినుకులు పడగానే వచ్చే ఆ మట్టి వాసన మనలో తెలియని ఆనందం కలిగిస్తుంది. ఈ ప్రత్యేకమైన వాసనకు శాస్త్రంలో పెట్రికోర్ అనే పేరు ఉంది. వాన చినుకులు నేలను తాకినప్పుడు నేలలోని కొన్ని సహజ పదార్థాలు గాల్లోకి రావడం వల్ల ఈ వాసన మనకు తెలుస్తుందట. అందులో జియోస్మిన్ అనే పదార్థం కూడా ఈ మట్టి వాసనకు ముఖ్యమైన కారణాల్లో ఒకటట. కానీ మనకు అది కేవలం ఒక వాసన కాదు, ఒక చిన్నటి జ్ఞాపకాలతో కలిసిపోయిన ఒక అనుభూతి. మొదటి వాన, పాఠశాలకు సెలవు, వేడి టీ, ఇంటి వరండా, తడిసిన నేల, ఎన్నో జ్ఞాపకాలు ఈ వాసనతో ముడిపడి ఉంటాయి. అందుకే మొదటి వాన వాసన రాగానే మనలో తెలియని ఆనందం కలుగుతుంది. వాన నేలను తడిపితే ఆ మట్టి వాసన మన జ్ఞాపకాలను తడుపుతుంది. నిజమే కదా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో. మీ లైఫ్ రంగులు మయం. కొన్ని రోజులు చాలా వేగంగా, కొన్ని రోజులు చాలా నెమ్మదిగా ఎందుకు గడిచినట్టు అనిపిస్తుంది. గడియారం అందరికీ ఒకే వేగంతో నడుస్తుంది, కానీ సమయం గడుస్తున్న అనుభూతి మాత్రం మన పరిస్థితిని బట్టి మారుతుంది. మనకి ఇష్టమైన పని చేస్తుంటే గంటలు నిమిషాలు గడిచిపోతాయి, కానీ ఎవరి కోసమైనా ఎదురు చూస్తుంటే 10 నిమిషాలే గంటలు అనిపిస్తాయి. కొత్త అనుభవాలు ఉన్నప్పుడు మనం ఎక్కువ విషయాలను గమనిస్తాం, కాబట్టి ఆ సమయం జ్ఞాపకాల్లో కూడా ఎక్కువగా నిలుస్తుంది. అదే ప్రతిరోజు ఒకే విధంగా గడిస్తే రోజులు వారాలు చాలా వేగంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తాయి. మన దృష్టి, ఆసక్తి, భావోద్వేగం, ఎదురుచూపు, ఆల్ ఇవన్నీ సమయాన్ని మనం అనుభవించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే సమయం నిజంగా వేగం మార్చదు, సమయాన్ని అనుభవించే మనసు మనమే మారుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రదేశాలు చూడడం, మనుషులతో మంచి సమయం గడపడం రోజుల్ని మరింత గుర్తుండేలా చేస్తాయి. గడియారం సమయాన్ని కొలుస్తుంది, కానీ ఆ సమయానికి విలువ ఇచ్చేది మన అనుభవాలే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శాసనసభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని, వారు కోరినన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అదే సమయంలో తమ చీకటి మిత్రులను కాపాడేందుకే భాజపా ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడే విద్యార్థులపై లాఠీచార్జి చేయడం బీజేపీ రాష్ట్ర

అధ్యకుడు ఎన్ రామచందర్రావుతో సహా పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఖండించారు. రేవంత్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, ఇటువంటి అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని తెలిపారు. మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సారథ్యంలో దీపా వెంకట్ స్థాపించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు వెంకటాచలంలో ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ ఉపాధి సేవే లక్ష్యంగా సాగుతోంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని టీఎఫ్డీసీ ఆధ్వర్యంలో యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026 సీజన్2 పోటీలు నిర్వహిస్తున్నట్టు ఎండీ ముకుంద్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచేందుకు నిర్వహించే ఈ పోటీల ఎంట్రీలను సెప్టెంబర్ 23లోగా పంపాలని సూచించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ వద్ద ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రవర్తన తీరు విచారకరమని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ మఖదూం భవన్లో ఆయన చిత్రపటానికి సిపిఐ నేతలు కూనంనేని సాంబశివరావు, నెల్లికంటి సత్యం నివాళులర్పించారు. నైజాం నవాబుపై పోరాడి తెలంగాణ విలీనం కోసం పాటుపడిన గొప్ప యోధుడని కొనియాడారు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే ప్రభుత్వంపై తమిళగ వెట్రిక్ అజగం అధినేత విజయ్ విరుచుకుపడ్డారు. ఈడీ సేకరించిన వివరాల ఆధారంగా కాంట్రాక్టర్లు బ్యాంకు రుణాల ఈఎంఐల మాదిరిగా ప్రభుత్వానికి లంచాలు చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. భారత్లో పెట్టుబడి పెట్టాలంటే మొదటి అడుగు ఎక్కడ? భారత్లో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తికి మొదటి అడుగు డబ్బు పెట్టడం కాదు, సరైన రంగాన్ని సరైన అవకాశాన్ని అర్థం చేసుకోవటం. మార్కెట్ ఎంత పెద్దది, వినియోగదారులు ఎవరు, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, నైపుణ్యం ఉన్నవారు ఎక్కడ లభిస్తారనే విషయాలు ముందుగా తెలుసుకోవాలి. తయారీ రంగం నుంచి సాంకేతిక రంగం వరకు, పునరుత్పాదక ఇంధనం నుంచి మౌలిక సదుపాయాల వరకు ఎన్నో అవకాశాలు భారత్లో ఉన్నాయి. అయితే అవకాశం కనిపించడం ఒక విషయం, దాన్ని సరైన వ్యాపార ప్రణాళికతో అమలు చేయడం మరో విషయం. పెట్టుబడిదారులకు విధానాలు, అనుమతులు, అవసరమైన సమాచారం, స్థానిక భాగస్వామ్యాలు వంటి అంశాలు కూడా ఎంతో ముఖ్యం. భారత్లో పెట్టుబడులకు మార్గదర్శకత్వం అందించే సంస్థలు ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడంలో కీలకంగా ఉంటాయి. ఒక పెట్టుబడి వెనుక పరిశోధన నుంచి వ్యాపారం ప్రారంభించే వరకు ఎన్నో దశలుంటాయి. అందుకే భారత్లో పెట్టుబడి ప్రయాణం డబ్బుతో కాదు, సరైన సమాచారం సరైన నిర్ణయంతో మొదలవుతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీతో లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక ఆలోచనకు పెట్టుబడి దొరికితే ఆలోచన మంచి పరిశ్రమ వరకు పెద్ద వ్యాపారం. ఒకప్పుడు ఎవరి ఒకరు మనసులో పుట్టిన చిన్న ఆలోచనే, ఆ ఆలోచనకు సరైన పెట్టుబడి దొరికితే కథ పూర్తవుతుంది. కానీ మొదట ఒక సమస్యను గుర్తిస్తారు, దానికి పరిష్కారం ఆలోచిస్తారు, నమూనా తయారు చేసి దాన్ని పరీక్షిస్తారు. ఆ తర్వాత వినియోగదారులు, సాంకేతిక నైపుణ్యం ఉన్న బృందం, మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. ఇక్కడ పెట్టుబడి ఆ వ్యాపారం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకెళ్లే శక్తిగా మారుతుంది. ఒక కొత్త సంస్థ ఎదిగితే ఆ సంస్థలోనే కాకుండా సరఫరా, రవాణా, సేవలు వంటి అనేక రంగాల్లో కూడా అవకాశాలు ఏర్పడతాయి. అంటే ఒక ఆలోచనకు వచ్చిన పెట్టుబడి ఒక వ్యక్తికే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ప్రభావం చూపగలదు. ఒక చిన్న ఆలోచన వేల మంది ఉపయోగించే ఉత్పత్తిగా, వందల మందికి ఉపాధి ఇచ్చే సంస్థగా మారచ్చు. ఆలోచన ఒక్కరి మనసులో పుడుతుంది, సరైన పెట్టుబడి దొరికితే అది వేల మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలదు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 89 లైఫ్ రంగులమయం. భారత్లో ఏ రాష్ట్రం ఏ రంగంలో బలంగా ఉంది? భారత్ ఒక దేశమైనా ప్రతి రాష్ట్రానికి తనదైన వనరులు, నైపుణ్యాలు, భౌగోళిక ప్రత్యేకతలు, పరిశ్రమలు బలంగా ఉంటాయి. అందుకే పెట్టుబడిదారునికి భారత్లో పెట్టుబడి పెట్టాలా అన్న ప్రశ్నతో పాటు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది ముఖ్యమే. ఎక్కడో వాహనాల తయారీకి మంచి వాతావరణం ఉండొచ్చు, మరొక చోట ఔషధాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఆహార తయారీలో అవకాశాలు ఉండొచ్చు. సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలకి నౌకాశ్రమాలు రవాణాలో ప్రయోజనం ఉండొచ్చు. వ్యవసాయ ప్రాంతాలకు ఆహార తయారీలో అవకాశాలు ఉండొచ్చు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, రహదారులు, విద్యుత్తు, రవాణా, ప్రభుత్వ విధానాలు కూడా పెట్టుబడి నిర్ణయంలో కీలకం. అందుకే ఒక పెట్టుబడిదారుడు రాష్ట్రంలోని ప్రత్యేక బలాన్ని, భవిష్యత్ అవకాశాన్ని కలిగి చూపించాలి. భారత్ ఒకే పెట్టుబడి కథ కాదు, ప్రతి రాష్ట్రం తన ప్రత్యేకతతో చెప్పే ఎన్నో పెట్టుబడి కథల సమాహారం. ప్రతి రాష్ట్రానికి ఒక బలం ఉంటుంది, ఆ బలాన్ని సరైన పెట్టుబడితో కలిపితే ప్రాంతీయ అభివృద్ధి దేశ అభివృద్ధిగా మారుతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telangana,
2: the voice of our home state.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. ఒక పెట్టుబడి వెనుక ఎన్ని ఉద్యోగాలుంటాయి? ఒక సంస్థకు పెట్టుబడి వచ్చినప్పుడు మన కళ్ళకు కనిపించేది ఒక భవనం, కర్మాగారం లేదా యంత్రాలు. దాని వెనుక ఏర్పడే అవకాశాలు చాలా పెద్దవి. సంస్థలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో ముడి పదార్థాలు అందించే వారికి, రవాణా చేసేవారికి, సేవలు అందించే వారికి కూడా ఉపాధి ఏర్పడుతుంది. ఒక పరిశ్రమ వచ్చిన ప్రాంతాల్లో చిన్న దుకాణాలు, రవాణా సేవలు, వసతి సదుపాయాలు, శిక్షణా కేంద్రాలు కూడా అభివృద్ధి చెందవచ్చు. అంటే ఒక పెట్టుబడి ప్రభావం సంస్థ గోడలకే పరిమితం కాదు, చుట్టుపక్కల సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. యువతకు ఉద్యోగాలు మాత్రమే కాదు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో కుటుంబాల ఆదాయం పెరగడం, స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలపడడం జరుగుతుంది. అందుకే పెట్టుబడిని కేవలం ఎంత డబ్బు వచ్చిందనే కోణంలో కాకుండా ఎంత ఉపాధి, ఎంత ఆర్థిక కార్యకలాపం ఏర్పడిందనే కోణంలో చూడాలి. ఒక పెట్టుబడి ఒక సమస్యను పెంచుతుంది, సరైన పెట్టుబడి ఒక సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం.

0: నాకు దత్తిమిత.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. చిన్నప్పటి నుంచి ప్రపంచ వ్యాపారం వరకు, ఒకప్పుడు పెద్ద వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా పెద్ద నగరంలో ఉండాలని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అంతర్జాలం డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ వాణిజ్యం, మెరుగైన రవాణా వల్ల చిన్న పట్టణాల నుంచే వ్యాపారులు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. చిన్న పట్టణాల్లో ఉన్న స్థానిక ప్రతిభ వనరులు, సాంప్రదాయ ఉత్పత్తులు కూడా కొత్త మార్కెట్లు చేరుకునే అవకాశం పొందుతున్నాయి. ఒక చిన్న పట్టణంలో తయారైన ఉత్పత్తి అంతర్జాలం ద్వారా దేశంలోని మరో ప్రాంతానికి, అక్కడి నుంచి విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. దీంతో స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయి, యువతకి తమ ప్రాంతాల్లోని అవకాశాలు ఏర్పడతాయి. ఇది చిన్న పట్టణాల అభివృద్ధికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో భారత్ విజయ గాథలు పెద్ద నగరాల నుంచే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా రావచ్చు. ప్రపంచ వ్యాపారానికి ఇప్పుడు పెద్ద నగరం కంటే పెద్ద ఆలోచన, మంచి నైపుణ్యం, సరైన అనుసంధానం ముఖ్యం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. భవిష్యత్ వ్యాపారాలు ఇవేనా? అంటే భవిష్యత్ వ్యాపారాల గురించి మాట్లాడితే విద్యుత్ వాహనాలు, సూక్ష్మ ఎలక్ట్రానిక్ చిప్పులు, కృత్రిమ మేధస్సు, పచ్చ ఇంధన రంగాలు ముందుకు వచ్చాయి. విద్యుత్ వాహనం అంటే కేవలం ఒక వాహనం కాదు, దానికి అవసరమైన విద్యుత్ నిల్వ పరికరాలు, ఛార్జింగ్ కేంద్రాలు, విడిభాగాలు, పునర్వినియోగ వ్యవస్థలు కూడా ఒక పెద్ద రంగమే. సూక్ష్మ ఎలక్ట్రానిక్ చిప్పులు నేటి ఫోన్ల నుంచి వాహనాలు, వైద్య పరికరాల వరకు ఎన్నో ఉత్పత్తులకు ప్రాణాధారం. కృత్రిమ మేధస్సు సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, ఆర్థిక సేవలు తయారీ రంగాలకు కూడా కొత్త అవకాశాలు తెరుస్తున్నాయి. పచ్చ ఇంధనంలో సౌరశక్తి, పవనశక్తి, విద్యుత్ నిల్వ, పచ్చ హైడ్రోజన్ వంటి రంగాలు భవిష్యత్ శక్తి అవసరాలను మార్చగలవు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెరిగితే పరిశ్రమలతో పాటు పరిశోధన, నైపుణ్యాలు, ఉపాధి, కొత్త వ్యాపారాలు కూడా పెరుగుతాయి. అందుకే ఇవి కేవలం భవిష్యత్ సాంకేతికతలు కాదు, రేపటి ఉపాధి, వ్యాపారం, ఎగుమతులకు కూడా కీలకమైన రంగాలు. రేపటి ప్రపంచాన్ని నిర్మించే రంగాల్లో ఈరోజు పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తులో మన స్థానాన్ని ఈరోజే నిర్మించుకోవడం అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. మరికొద్దిసేపట్లో మీరు తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జరిగిన అవమానం రాష్ట్రానికి చీకటి రోజని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పథకం ప్రకారమే తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉసిగొల్పి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి చర్యలు క్షమిస్తే చట్టసభల గౌరవానికి భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మధును బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 22A భూములపై న్యాయ విచారణ కోరారు. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే తాను స్పీకర్ మండలి చైర్మన్లను ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వారిపై తనకు గౌరవం ఉందని తాతా మధు స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద

బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత చర్యలు నిరసిస్తూ నల్ల టీషర్టులతో నిరసన తెలిపిన తమ పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రవర్తించిన తీరుకు రేవంత్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తీవ్ర వాయిదాలు నిరసనల నడుమ తెలంగాణ శాసనసభ సమాపేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వివిధ వివాదాస్పద అంశాలపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవకతవకలు తప్పుడు విధానాల వల్లనే రాష్టంలో నీటి సమస్యలేర్పడి నీటిపారుదల శాఖ నాశనమైందని ఆయన ఆరోపించారు. దేశ ప్రగతిలో మహిళలు ఎప్పుడూ మార్గదర్శకులుగా ఉన్నారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఫరీదాబాద్లో జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన మహిళా శాసనసభ్యుల వర్క్షాప్లో మాట్లాడిన స్పీకర్ వారి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు సరైన అవకాశాలు కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తున్నట్టు కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. వినియోగదారులకు మరింత వేగంగా సులభంగా గ్యాస్ సిలిండర్లు అందించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్గొండ తొలి ఎంపీ కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురు ముఖ్య నేతల్లో రావి నారాయణ రెడ్డి ఒకరని, ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఆనాటి గాయని మళ్ళైనా ఈనాటి గాయని మళ్ళైనా చక్కగా ఆలపిస్తుంటే ఆ

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కొత్తగా చెప్పాలంటే పాటలో మాధుర్యం బాగుంటుంది, నటీనటుల అభినయం బాగుంటుంది, దర్శకత్వం బాగుంటుంది. ఇలా చెప్పుకోవాలంటే

కథ మొత్తం బాగుంటుంది అనుకోండి. అప్పుడు చూసే ప్రేక్షకులు కూడా మనసుతో చూస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే తీసిన వాళ్ళకి కాసుల పంట కావాలి కదా. అలాంటి సినిమాని ఒక కొత్త హీరోనే కాదు, అప్పటిదాకా బ్రేక్ ఉందో లేదో నాకు తెలియదు, డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేసి యాక్షన్ మూవీస్ చేస్తూ ఉన్నారు అప్పటి వరకు. మీకు ఎంతకీ క్లూ ఇవ్వనా, కాంబినేషన్ రమ్యకృష్ణ ఉంటుంది ఇందులో, ఇంకో హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు కలిసి ప్రేమలేఖలు రాసేసుకుంటారు. అక్కకి తెలియకుండా, చెల్లికి చెల్లి తెలియక అక్కకి ఇద్దరు కలిసి ప్రేమించేసుకుంటారు హీరోతోని. స్టోరీ మీకు అర్థమైపోయింది కదా. ఇంకో క్లూ ఇస్తాను, రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చింది. ఇందులో పాటలు కూడా బాగుంటాయి, హీరో హీరోయిన్ కలిసినప్పుడల్లా తిట్టుకుంటూ ఉంటుంటారు. కానీ అక్క త్యాగం చేస్తుంది, హీరో ఇద్దరు త్యాగం చేస్తే నేనేటి పోను అంటుంటారు. స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత మీకు అర్థమైపోయింది కదా అల్లరి ప్రియుడు సినిమా గురించి. దీంట్లో బాలు గారు చిత్ర గారు పాడిన పాట ఉత్తరాన ఊర్వశి అనే పాట మీకోసం తాజా ట్యూన్స్లో ఇప్పుడు మీకు వినిపించబోతున్నా. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9, మొత్తం మీ లైఫ్ రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. చందమామ కథ చదువుతున్నాం అనుకోండి, అందులో పాత్రలు దిగి వస్తూ ఉంటుంటారు. ఈ ఇలా చెప్తూ ఉంటే మీకు సినిమా రివీల్ అయిపోతుంది. నాకు తెలుసు, ఎస్, 100% అక్కడికే వచ్చేస్తున్నా. అయితే ఒక అతను అలా చందమామ కథలు చదవటమో లేదంటే నావెల్ చదవటమో బుక్స్ చదవడం అలవాటు. అందులో చదువుతున్న ఒక పాత్ర ఎదురై పరిచయమై, తన దగ్గర పరిచయమై, స్నేహంగా మారి, ప్రేమగా చిగురించి ఆ అమ్మాయి కోసం యుద్ధం చేయడం అనేది కష్టం కదా. కానీ ఇలా సినిమాల్లో జరుగుతాయా, రియల్ లైఫ్లో కూడా జరుగుతాయా అంటే, రియల్ లైఫ్లో జరిగిన కష్టమైనా సరే చందమామ కథలో ఉన్న హీరోయిన్ బయటికి రావడం అనేది కష్టమైన విషయం కాదు, సినిమాలో ఈజీ అన్నమాట. అలాంటి సినిమా కోసం మను గారు, చిత్ర గారు ఒక పాట పాడారు, అది చాలా బాగుంటుంది. మీకు సినిమా పేరు రివీల్ చేయనా? సాహస వీరుడు సాగరకన్య. మరి లోపలికి వెళ్తే ఆ సాహస కవీరుడిని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చూపిస్తే ఆ జ్యువెలరీ మొత్తం చూస్తుంటే వావ్, ఇలా ఉంటుందా లోపల పాతాల లోకంలో, మత్స్యలోకంలో ఇలా దాచిపెట్టుకున్న నగలు నట్ర అయిన ఉంటాయి, దీనికోసం ఇంత యుద్ధం జరుగుతుందా అనేది మనకి సినిమా కాన్సెప్ట్ అనుభవవుతుంది. కథలోకి లేనివైపుతే మనమే చందమామ కథ చదువుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అంత బాగుంటుంది సినిమా కూడా. నిజంగా మీకు నచ్చే ఉంటుంది కదా. సాగర కన్య అంటే ఇలా ఉంటుందేమో అని చూపించిన విధానం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు సాగర కన్యలు ఉంటారట అని వినటమే కానీ నిజంగా చూసినట్టుగా శిల్పా శెట్టి అద్భుతంగా సెట్ అయినట్టుగా సినిమా హీరోయిన్ ఇంత బాగుంటుందా సారకన్య లాగాని, లాస్ట్కి ఎండింగ్ స్టేజ్ ఉంటుంది కదా, వెళ్ళిపోయే సీన్ ఉంటుంది చూసారా, నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుందండి. ఆడియన్స్ ప్రేక్షకులు అందరూ కూడా ఆడ కూర్చొని వాళ్ళిద్దరు లవ్ వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతారో నిజంగా నేను కూడా అలా ఫీల్ అయిపోయాను. నిజంగా ఒక స్నేహితురాలు పరిచయమే వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఫీలింగ్, తనకి జరగాల్సిన అన్నీ కూడా చేసి పంపిస్తుంటే అద్భుతమైన లోకాన్ని సృష్టించినట్టుగా ఉంటుంది. కానీ అది ఫీల్ ఉన్న సినిమాలండి, అర్థం చేసుకోండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. కూనలమ్మ కూనలమ్మ అంటూ చిత్రగారు బాలుగారు పాడిన పాట ప్రియరాగాల చిత్రం కోసం. అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ ఇంకో సాంగ్ కూడా ప్లే చేస్తాను, వింటూ ఉండండి. ఎందుకంటే నేను ఈ స్టూడియోని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, మీకు టాటా బై బై చెప్పే టైం అనమాట, ఆలోచించకండి. నెక్స్ట్ జెన్జీ ఉంటుంది, ఇంకా వేరే టాపిక్స్ ఉంటాయి, తెలంగాణ ఉంటుంది, రకరకాల అనువంత అంటూ చెప్పే టాపిక్స్ ఉంటాయి, బోల్డని పాటలు ఉంటాయి. ఇవన్నీ వింటూ రెయిన్బో ఎఫ్ఎం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అలా కొనసాగిస్తూ ఉండండి, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఆరోగ్య జీవనం. రెటినోబ్లాస్టోమా డాక్టర్ విజిత వెంపుటారు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఈ కార్యక్రమం ఇప్పుడే మీరు వినబోతున్నారు.

0: శ్రోతలకు నమస్కారం. కంటికి సంబంధించి వచ్చే క్యాన్సర్ వ్యాధి, ఈ రెటినోబ్లాస్టోమా వ్యాధి ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అది ఎవరికి వస్తుంది అనే విషయాలు మన స్టూడియోస్కి విచ్చేసిన ఈరోజు అతిథిగా వచ్చిన ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ విజిత వెంపులూరు గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ విజిత గారు నమస్కారం.
1: నమస్కారం
0: మేడం. ఈ రెటినోబ్లాస్టోమా అనే వ్యాధి, అది స్పెసిఫిక్గా ఎవరికైనా వస్తుందా, అది అసలు ఎందుకు వస్తుంది?
1: రెటినోబ్లాస్టోమా అనేది ఒక రకమైన కంటి క్యాన్సర్. ఇది స్పెసిఫికల్లీ చిన్నపిల్లల్లో డిటెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 5-6 ఏళ్ల పిల్లల్లోపు ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే దానికి మెయిన్లీ జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. కొంతమందికి పేరెంట్స్లో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుంది, బట్ పేరెంట్స్లో లేకపోయినా కూడాను పిల్లల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది.
0: అంటే ఇది చాలా రేర్గా వచ్చే డిసీజ్, లేకపోతే ఎక్కువ మందికి తెలియదు రెటినోబ్లాస్టోమా అనే పదం కొత్తగా ఉంది. ఇది కంట్లో వచ్చే అన్యూజువల్ గ్రోత్ అనుకోవచ్చా?
1: కరెక్ట్, మీరు సింప్లిఫై చేసి కరెక్ట్గా చెప్పారు. క్యాన్సర్స్లో కూడా మనం వింటున్నట్టు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంత కామన్ కాదు. ఇది నంబర్స్ పరంగా చూస్తే 15,000 నుంచి 18,000లో ఒకరికి ఏర్పడుతుంది ఈ ఐ క్యాన్సర్ అనేది. కానీ ఇది మనకు ఇండియాలో ఇంపార్టెంట్ బర్డెన్ అవుతుంది. ఎందుకు అంటే నంబర్ వన్, ఇది చిన్నపిల్లలకి అఫెక్ట్ అవుతుంది. రెండోది, వరల్డ్ మొత్తంలో సుమారు 8,000 మంది పిల్లలకి సంవత్సరానికి ఇది డిటెక్ట్ అవుతే అరౌండ్ 1,000 ఇండియాలో ఉంటారు. సో ఆ పరంగా చూస్తే చాలా పెద్ద బర్డెన్ వరల్డ్లో ఇండియాలోనే ఉంది రెటినోప్లాస్టోమాకి.
0: మేడం, ఇప్పుడు చూస్తే మనం మన దేశంలో ఒక బిడ్డ పుట్టగానే

0: అతనికి రెటినోబ్లాస్టోమా ఉందా లేదా అని పుట్టగానే కనుక్కోవచ్చా? ఆ టెస్ట్ చేసే ప్రోటోకాల్ ఏమైనా ఉందా?
1: స్పెసిఫిక్ గైడ్ లైన్స్ పరంగా వస్తే ఎక్స్టెన్సివ్ టెస్ట్ చేయడానికి వీలవ్వదు బిడ్డ పుట్టినప్పుడే, కానీ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ అనేది ప్రతి పీడియాట్రిషియన్కి అవగాహన ఉంటుంది. అంటే పుట్టిన బిడ్డలకి డిశ్చార్జ్ అయ్యే లోపల ఎలా అయితే టీకాలు, జనరల్ స్క్రీనింగ్, చెవుల టెస్ట్ స్క్రీనింగ్ అలా చేస్తారో, రెడ్ రిఫ్లెక్స్ స్క్రీనింగ్ కూడా పీడియాట్రిషియన్ చేస్తారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. మామూలుగా రిపీట్ విజిట్స్కి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా పీడియాట్రిషియన్ చూడొచ్చు. అలా కాదు అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి. ఈ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్లో ఎలా అయితే కలుక్కోగలుగుతున్నారో అలా సింపుల్ ఫోటో ఫ్లాష్లో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఫోటో తీసినప్పుడు పేరెంట్స్ అయినా కానీ చుట్టుపక్కల ఎవరున్నా కానీ ఆ ఫోటో తీసినప్పుడు ఒక కంట్లో ఏమైనా మనకు రెడ్లో లాగా లేకుండా వైట్ డాట్ లాగా కనిపిస్తుంది అంటే అది రెటినోబ్లాస్టోమాకు ఒక సంకేతం. అన్ని వైట్ రిఫ్లెక్స్ ఆర్ తెల్ల చుక్క కనిపించిన ప్రతి పిల్లలకి రెటినోబ్లాస్టోమా ఉందని కాదు, బట్ అట్లా తేడా కనిపించింది అంటే వెంటనే కంటి చెకప్కి తీసుకెళ్లడం ఇంపార్టెంట్.
0: కంట్లో తెల్ల మచ్చలాగా ఏదైనా కనిపిస్తే వెంటనే వెళ్ళి మనం దీనికి సంబంధించిన చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
1: కరెక్ట్, తెల్ల మచ్చలాగా కానీ తెల్లగా ఇలా మెరుస్తున్నట్టుగా కానీ కనిపించితే తీసుకెళ్ళాలి.
0: ముఖ్యంగా ఇది పిల్లల్లోనే గమనిస్తామంటున్నారు. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 5 or 7 ఈ వ్యాధి వచ్చే అవకాశం లేదా?
1: అబవ్ ది ఏజ్ ఆఫ్ 5 to 7 కూడా ఉంటుంది. ఎస్పెషలీ ఇండియాలో కూడా చూస్తాము మనం, 16 ఏళ్ల వరకు, 18 ఏళ్ల వరకు పిల్లల్లో కూడా ఏర్పడుతుంది. బట్ మెజారిటీ అనేది చిన్న వయసులో ఏర్పడుతుంది, బిలో 5 to 6 ఇయర్స్.
0: ఓకే మేడం. ఈ రెటినోబ్లాస్టోమాకి సంబంధించి ఇంకా వేరే సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా?
1: ఈ తెల్ల చుక్క మాత్రమే కాదు, అది ఇంకా కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు తెలుస్తుంది, ఆబ్వియస్గా ఉంటుంది. బట్ చిన్నపిల్లలు కన్ను మెల్ల పెట్టడం గమనించిన, లేదంటే కన్ను ఎర్రగా అయినా కానీ, లేదంటే కన్ను నల్లగుడ్డ ఏదైతే ఉందో దాని మీద తెల్ల పొరలాగా అనిపించడం కానీ, లేదా ఒక కన్ను వాచి కన్నురెప్పలు వాచిపోయి ఇట్లా ముందుకొస్తున్నట్లున్నా కానీ, వేరియస్ స్టేజెస్లో ఇట్లాంటి సైన్స్ కనిపించవచ్చు. మెల్ల పెట్టడం అనేది చాలా కమ్యూనిటీస్లో అదృష్టం అని, మంచిది అని అలా నమ్ముతారు. బట్ అగైన్ తెల్ల చుక్కలాగానే మెల్ల పెట్టిన ప్రతి పిల్లలకి రెటినోబ్లాస్టోమా కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు కాదు, కానీ ఇలాంటి సింప్టమ్స్ ఉంటే తప్పకుండా కంటి పరీక్ష అవసరం.
0: అంటే ముఖ్యంగా రెటినోబ్లాస్టోమా అనేది మన కంట్లో ఉన్న రెటీనా భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది.
1: అంటే రెటినా ఏర్పడే టైంలో కణాలు ఏవైతే ఉంటాయో కొన్ని డిఫరెంట్గా డెవలప్ అయ్యి మెచ్యూర్ రెటినల్ సెల్స్ లాగా అవ్వకుండా ట్యూమర్ లాగా అయ్యి క్యాన్సర్ లక్షణాలు ఏర్పడతాయి.
0: అయితే ఈ రెటినోబ్లాస్టోమాకు సంబంధించి సింప్టమ్ మనం గమనించాం, వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి?
1: దగ్గరలో ఉన్న కంటి డాక్టర్కి తీసుకెళ్లడం ఇంపార్టెంట్. కొన్ని పరీక్షలు ఉంటాయి, కంట్లో డ్రాప్స్ వేసి రెండు కళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. పిల్లలకి చాలా శాతం జనరల్ అనెస్థీసియా అంటే మత్తిచ్చి నిద్రపుచ్చి కంటిలో పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా స్కాన్ చేయడం కానీ, వేరే రకాల ఫొటోస్ చేయడం కానీ ఉంటుంది, జెనెటిక్ టెస్టింగ్ అలాంటివి ఉంటాయి. సో వీటన్నిటి పరంగా కంట్లో రెండు కళ్ళల్లో ఉందా డిజీజ్, ఒక కంట్లో ఉందా, ఎంత ఎర్లీగా ఉంది లేదా ఎంత అడ్వాన్స్ అయి ఉంది, దాన్ని బట్టి కొంచెం టెస్ట్స్ స్కాన్స్ అవి వేరీ అవుతాయి. బట్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం పాప కానీ బాబు కానీ ప్రాణాన్నే కాదు, వాళ్ళ ఐ ప్రిజర్వ్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు, లైక్ విచ్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్, అండ్ విజన్ని కూడా మ్యాక్సిమం వన్ సేవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ అదే లేట్గా వచ్చి కంటి బయటకి క్యాన్సర్ వచ్చేసినప్పుడు ఆ స్టేజెస్లో వస్తే లైఫ్కి కూడా చాలా రిస్క్.
0: మేడం, మనకున్న గవర్నమెంట్ హాస్పిటల్స్, పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కామన్ మ్యాన్కి ఈ టెస్ట్లు కానీ దీనికి సంబంధించిన డయాగ్నసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫైనాన్షియల్గా ఎంత భారం పడుతుంది, లేదు అన్నిటి మిగతా క్యాన్సర్స్ లాగానే వీటికి కూడా ఉంటుందా? ఈజ్ ఇట్ కాస్ట్లియర్ దాన్ అదర్ కేసెస్?
1: సో యాజ్ విత్ ఎనీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ, దేర్ ఆర్ చాలా హాస్పిటల్స్లో దీనికి ట్రీట్మెంట్ జరుగుతుంది, స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. డెఫినెట్లీ డిటెక్షన్లో ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కొంచెం హయ్యర్ స్పెషాలిటీ సెంటర్స్కి వెళ్లాల్సి రావచ్చు. సో ఎందుకంటే దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, కంట్లోకి లేజర్ కానీ, లేదంటే కంటి వరకు కీమోథెరపీ ఇవ్వడం, లేదంటే సిస్టమిక్ కీమోథెరపీ ఇవ్వడం, ఒక్కొక్కసారి రేడియేషన్ కూడా అవసరం అవుతుంది. సో స్పెషలైజ్డ్ ఐ క్యాన్సర్ సెంటర్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అవుతుంది.
0: ఈ సమస్య ప్రధానంగా చిన్నపిల్లల్లోనే వస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళకున్న ప్రాబ్లమ్ని గమనించలేకపోవచ్చు, మనకు చెప్పలేకపోవచ్చు.
1: కరెక్ట్.
0: కాబట్టి ఈ రెటినోబ్లాస్టో

0: అనే సమస్య గురించి పేరెంట్స్కి పూర్తిగా అవగాహన ఉండాలి. దాని గురించి మనం చెక్ చేసుకోవాలి. అయితే ఈ రెటినోబ్లాస్టోమా గురించి అవగాహన పెంచుకోవడానికి మీరు పేరెంట్స కి కానీ గార్డియన్స్ కి కానీ మీరేం చెప్తారు డాక్టర్?
1: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 5-6 ఏళ్లలోపు పిల్లలకి ఎప్పుడైనా కంట్లో తెల్ల చుక్క కనిపించినట్టు కానీ, మెల్ల పెడుతున్నట్టు తెలిసిన, కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చి పెద్దగా కనిపించిన, కంటి పొర తెల్లగా ఏమైనా పెరుగుతున్నట్టు అనిపించిన కంటి మీద వెంటనే కంటి చెకప్ చేయించుకోవాలి. దట్ ఈస్ ది ఎర్లియెస్ట్ వే దట్ వీ కెన్ డిటెక్ట్ సమ్ చైల్డ్ విత్ ఐ క్యాన్సర్. సెకండ్లీ, ఎవరైనా ఐ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయినా వాళ్ళకి ఆ ఫ్యామిలీలో అందరికీ కంటి పరీక్ష చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి ఫస్ట్ పాపకి కానీ బాబుకి కానీ వచ్చినప్పుడు వాళ్ళ నెక్స్ట్ సిబ్లింగ్ తోబుట్టు వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఈ సిమ్టమ్స్ వచ్చే ముందరే చూస్తాం, యూజువలీ ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్లోనే చూస్తాం. 2 కళ్ళు చెక్ చేస్తే అప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డిటెక్ట్ అయిన పిల్లల ఫ్యామిలీస్లో తోబుట్టువులను స్క్రీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
0: అంటే ఎంత మేరకు ఇది జెనెటికల్గా కూడా వస్తుంది అని చెప్పొచ్చు?
1: జెనెటికల్గా అంటే మామూలుగా కామన్ మ్యాన్ ఏమనుకుంటామంటే డెఫినెట్లీ పేరెంట్స్ నుంచే వచ్చింది అనుకుంటాం. బట్ అలా కాకుండా దీంట్లో జర్మ్ లైన్ రెటినోబ్లాస్టోమా అనేది తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏర్పడుతుంది. సో అలా ఉన్నప్పుడు చాలా అడ్వాన్స్ డిసీజ్ ఉంటుంది, తొందరగా ట్యూమర్ ఏర్పడుతుంది, 2 కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ జెనెటిక్ వర్సెస్ ఫస్ట్ టైం వచ్చిందా అనేది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది. అంటే ఇద్దరు పేరెంట్స్లో రెటినోబ్లాస్టోమా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ క్యాన్సర్ ఏర్పడచ్చు.
0: ఓకే, అయితే దీనికి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ ఏ విధంగా ఉంటుంది మేడం?
1: సో ఏ క్యాన్సర్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ డిఫికల్ట్ న్యూస్ టు టేక్, ఎస్పెషలీ పిల్లల పేరెంట్స్కి. ఇట్స్ గోయింగ్ టు నీడ్ అ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఎవరికైనా గుర్తించినప్పుడు వాళ్ళు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అంటే. సో ఇది 1 sitting, 2 sittings కానీ వన్ సర్జరీతో 1 treatmentతో క్యూర్ అయ్యే క్యాన్సర్ కాదు. దీనికి ఫ్యూ మంత్స్ టు ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ రన్ అవుతుంది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే యాక్టివ్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ, లేజర్, రేడియేషన్, ఇవి మేబీ ఫ్యూ సిట్టింగ్స్ కావచ్చు. బట్ అది ఏ క్యాన్సర్కైనా తిరిగి పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ చెకప్ ఏదైతే ఉందో ఇనిషియలీ క్యూర్ అయిపోయాక కూడా నెలకొకసారి చూస్తాము, 3 నెలలకొకసారి చూస్తాము, తర్వాత అలా క్వయట్గా ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి చూడడం, అట్లా అవుతుంది. సో పేరెంట్స్ ట్రీట్మెంట్ కోర్స్ ఫాలోఅప్ కోర్స్కి కొంచెం అవేర్నెస్ ఉండాలి.
0: మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన కేసెస్లో హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్ క్యూర్ అయిన కేసెస్?
1: సో ఇట్స్ ద గుడ్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ క్యూరబుల్ వెన్ వీ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. అంటే 70-80% పైననే ఇండియాలో కూడా క్యూర్ పాసిబుల్ ఉంది, పిల్లలు బ్రతుకుతారు. బట్ బియాండ్ దట్ వాళ్ళని బ్రతికించడమే కాదు, వీ వాంట్ టు సేవ్ దేర్ ఐస్ అండ్ ఆల్సో వీలైతే వాళ్ళ విజన్ కూడా సేవ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం. బట్ ఈ ఆ కన్ను సేవ్ అవుతుందా, విజన్ సేవ్ అవుతుందా అనేవి, ఆ ట్యూమర్ స్టేజ్ ఎంత అర్లీగా డిటెక్ట్ అవుతుంది ప్లస్ ఏ లొకేషన్లో ఉంది దాన్ని బట్టి ఉంటుంది. సో లైఫ్ సేవ్ చేయడమే కాకుండా మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సర్వేంద్రియానం, నయనం ప్రధానం కాబట్టి. సో 2 కళ్ళు కాపాడాలి ఆర్ అట్లీస్ట్ 1 కన్ను కాపాడాలి పాపకి బాబుకి కానీ అంటే దాన్ని తొందరగా డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది.
0: కామన్ మ్యాన్కి ఫ్రీగా సర్వీస్ చేసే హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా?
1: డెఫినెట్లీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఆ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ స్పెషలైజ్డ్ రెటినోబ్లాస్టోమా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీస్ ఉండే దగ్గరికి వెళ్ళాలి. బట్ ఇండియాలో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆర్పీ సెంటర్, ఎయిమ్స్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. రాదర్ దాన్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్, ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫైండ్ ద గో టు ద రైట్ ప్లేస్ హౌ టు సే దాట్.
0: అదృష్టవశాత్తు ఈ ప్రాబ్లం ఉంది అని ముందే తెలిసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగితే ఓకే, అలా కాకుండా ఈ ప్రాబ్లం ఉందని తెలియలేదు, ఇట్ వెంట్ ఆన్ టు లేటర్ స్టేజెస్, అలా Stage 3, Stage 4 అంటారు కదా క్యాన్సర్లో, అలాంటి స్టేజెస్కి వెళ్ళిన తర్వాత హౌ టు యాక్ట్ ఆన్ ఇట్?
1: సో అడ్వాన్స్ అవ్వడం అంటే ఇది కంట్లో క్యాన్సర్ కంటి బయటకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనకి ఏదైతే ఆర్బిట్ అంటామో బోనీ స్ట్రక్చర్ కంటి చుట్టూరు ఉండేది,
0: మిగతా క్యాన్సర్స్ లాగే
1: అది స్ప్రెడ్ అవ్వచ్చు చుట్టూరు, ఇక్కడ కంటి దగ్గర ఉండే బోన్స్ వరకు వెళ్ళచ్చు. ఇంకా ఇది బ్రెయిన్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది బికాస్ కంటికి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఆప్టిక్ నర్వ్ ద్వారా. సో ఈ క్యాన్సర్ ఆ నర్వ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఈజీలీ ఇట్ కెన్ రీచ్ ద బ్రెయిన్ ఇఫ్ నాట్ ట్రీటెడ్. ట్రీట్మెంట్ చెయ్యకపోతే ప్రాణాలు కాపాడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.
0: క్యాన్సర్ అనే జబ్బే అలాంటిది, అది కంటికి వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా దాన్ని ముందుగానే తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అలాంటి నయనాన్ని మనం కాపాడుకుందాం. మన కంటిని ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుని ఇలాంటి రెటినోబ్లాస్టోమా వంటి వ్యాధుల గురించి అవగాహన అందరికీ కల్పిద్దాము. డాక్టర్ విజిత వెంపులూరు గారు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి చాలా ముఖ్యమైన రెటినోబ్లాస్టోమా గురించి, దానికి సంబంధించిన విషయాలు అన్నీ మాతో పంచుకున్నారు. ధన్యవాదాలని నమస్కారం.
1: థ్యాంక్ యూ.

మీరు ఇప్పటి వరకు ఆరోగ్య జీవనం రెటినోబ్లాస్టోమా గురించి డాక్టర్ విజేత వెంపటూరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

హాయ్, హెలో హైదరాబాద్, అందరికీ నమస్కారం. అ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఎవ్రీవన్. మండే అంటే చాలు అలారంతో ఫైట్, బాస్తో మీటింగ్, కాఫీతో సర్వైవల్. బట్ వెయిట్, ఈ స్ట్రెస్ని ఫుల్గా ఆఫ్ చేయడానికి మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం వచ్చేసింది. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. మనం ఉన్నది జెన్జీ ప్రోగ్రాంలో రెయిన్బోతో జీవితం రంగులమయం. ట్రాఫిక్లో హార్న్ వినిపిస్తుంది, ఆఫీస్లో టెన్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఫన్, మ్యూజిక్ అండ్ స్మైల్. ఇదే మన థెరపీ. సో గైస్, సీరియస్ ఫేస్ ఆఫ్ చేయండి, స్మైలింగ్ ఫేస్ ఆన్ చేయండి, ఎందుకంటే మండేని మనం హ్యాండిల్ చేయాలి, కానీ మనల్ని మండే కాదు. ఇక మొదలెడదామా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. ఇది జాన్జీ ప్రోగ్రామ్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడేది చాలా ఉంది, స్టే ట్యూన్డ్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: Your voice, I am singing sound. Soup sound.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

101.9. స్టూడియోలో టైం 6:22. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జెన్ జీ ప్రోగ్రాంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈరోజు జెన్ జీ షోలో చాలా సింపుల్ టాపిక్ బట్ వెరీ డీప్లీ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ ఈ టాపిక్ గురించి అయితే. సో ఈ టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్, ఫిల్టర్స్ వర్సెస్ నిజం. మనందరికీ తెలిసిన టాపిక్ బట్ చాలాసార్లు ఇగ్నోర్ చేస్తే నిజం ఇది. సో ఈ 1 అవర్లో స్లోగా కామ్గా మన లైఫ్ని మన థాట్స్ని కొంచెం అబ్జర్వ్ చేద్దాం, ఏమంటారు? అయితే మనం ఎప్పుడు కొంచెం టైం దొరికినా యూజువల్లీ మనం అందరం చేసేది చిల్ అవ్వాలి అన్నా కొద్దిగా రిలాక్స్ అవ్వాలి అన్నా ఫస్ట్ మనం మన ఫోన్ ఓపెన్ చేస్తాం. ఆ ఫోన్లో ఓపెన్ చేసే హైయెస్ట్ వ్యూడ్ యాప్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, రైట్? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక పర్ఫెక్ట్ వరల్డ్ కనిపిస్తుంది. ప్రతి ఫోటోలో స్మైల్, ప్రతి రీల్లో ఎనర్జీ, లైఫ్ అంతా కలర్ఫుల్గా స్మూత్గా నడుస్తుంది అనిపిస్తుంది. పర్ఫెక్ట్ ఆర్ట్రిట్స్, పర్ఫెక్ట్ ప్లేసెస్, పర్ఫెక్ట్ క్యాప్షన్, ఎవ్రీథింగ్ లుక్స్ సార్టెడ్ అనిపిస్తుంది, ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్. కానీ ఇది ఒక్క సైడ్ మాత్రమే, ఒక ఫ్రేమ్ మాత్రమే, ఒక సెలెక్టెడ్ మూమెంట్ మాత్రమే. కానీ రియల్ లైఫ్లో ఆ ఒక్క ఫోటో కానివ్వండి, రీల్ కానివ్వండి, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సేమ్ పర్సన్కి టైర్డ్ మూమెంట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, కానీ అవన్నీ పోస్ట్ అవ్వవు. సో మనం చూస్తున్నది కంప్లీట్ లైఫ్ కాదు, జస్ట్ హైలైట్ మాత్రమే కదా. సో మనం ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. స్టే ట్యూన్ హైదరాబాద్, దిస్ ఈజ్ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇంకా మాట్లాడుకునేది చాలా చాలా చాలా ఉంది. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత అయితే మాట్లాడేద్దాం. స్టే ట్యూన్డ్.

0: హైదరాబాద్ హార్ట్ బీట్
1: సికింద్రాబాద్ వైబ్
0: ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్.
1: మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో.
0: సో whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ల సమయం 6:37 దాటి 52 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జెన్ జీ ప్రోగ్రామ్ లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఎస్, ఇందాక మనం ఇన్స్టాగ్రామ్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మనం ఫొటోస్ పోస్ట్ చేయడానికి ముందు చాలా స్టెప్స్ ఉంటాయి. దాంట్లో క్లిక్ కానీ, సెలెక్ట్, ఎడిట్, ఫిల్టర్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, ఫైనల్గా ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మనం ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాం. కానీ రియల్ లైఫ్లో అలా ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుందా? మనకి ఉండదు. మన ఎమోషన్స్ రాగా ఉంటాయి, మన మిస్టేక్స్ రియల్గా ఉంటాయి, మన జర్నీ ఇంపర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ అదే బ్యూటీ, ఎందుకంటే రియల్ లైఫ్లో ఆథెంటిసిటీ ఉంటుంది. మనం ఫిల్టర్లో అందం క్రియేట్ చేయొచ్చు, కానీ నిజంతో మన వాల్యూ క్రియేట్ అవుతుంది కదా. సో చాలాసార్లు మనం స్క్రోల్ చేస్తూ, అంటే నేననే కాదు చాలా వరకు మనం పక్క వాళ్ళతోటి అంటే తెలియకుండానే ఒక కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఆమె లైఫ్ చాలా బెటర్గా ఉంది, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. స్లోగా మన మైండ్లో ఒక డౌట్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. నేను కరెక్టేనా, లేదా నేను రాంగ్గా ఉన్నానా, అంటే వీళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు, నేను ఇంపర్ఫెక్ట్గా ఉన్నాను అనే ఒక కంపారిజన్, ఒక సైలెంట్ ట్రాప్ అనేది మన హ్యాపీనెస్ని స్లోగా తగ్గిస్తుంది. అది ఫెయిర్ కంపారిజన్ అయితే కాదు, అది నిజం కాదు. ప్రతి ఒక్కరి జర్నీ డిఫరెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది. చాలా ఇన్స్పిరేషన్ వీడియోస్ చూస్తాం మనం, కానీ దాంట్లో ఎంతవరకు మనం ఫాలో అవుతాం ఒక్కటి కూడా. అంటే మనం ఈరోజు చూసి అరే వీళ్ళ లైఫ్ చాలా బాగుంది అనేసి అనుకుంటాం, వాళ్ళు ఎన్నో ఇన్స్పిరేషన్ వీడియోస్ చేస్తారు, మనం కూడా చెయ్యాలి, జిమ్ చేయాలి, లేదంటే సాంగ్స్ పాడాలి, లేకపోతే మనకున్న టాలెంట్ ఏదైనా ఉంటే దానిపైన వర్కౌట్ చేయాలి అనుకుంటాం. కానీ మనం స్క్రోలింగ్లోనే ఉండిపోతున్నాం కదా. దాంట్లో ఒక్కటి కూడా ఫాలో, ప్రతి పోస్ట్లో హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది, కానీ ఆఫ్ స్క్రీన్లో దాని వెనకాల వాళ్ళు చేసే స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. లైఫ్లో అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మనం మాత్రం అప్స్ మాత్రమే చూస్తాం. అప్పుడు మనకు అనిపిస్తుంది, నా లైఫ్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎక్కువగా అనేసి అనిపిస్తుంది కదా. ఇలాంటి కంపారిజన్ ఎంతవరకు కరెక్ట్? మాట్లాడుకుందాం. ఈ ఒక చిన్న ప్రోమో వినేద్దాం, తర్వాత మంచి బ్యూటిఫుల్ ట్రాక్, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జెన్ జీ ప్రోగ్రాంలో రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జెన్ జీ ప్రోగ్రాంలో మీ ఆర్జీ హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. సో లైఫ్లో పర్ఫెక్ట్గా కనిపించడం కన్నా రియల్గా ఉండడం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొన్ని పాయింట్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్. ఏంటి అంటే లైఫ్లో పర్ఫెక్ట్గా కనిపించడం కన్నా రియల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ ఇమేజ్ మెయింటైన్ చేయడం కష్టం, కానీ రియల్గా ఉండడం చాలా ఈజీ. సింపుల్ స్మైల్ ఫేక్గా క్రియేట్ చేయొచ్చు, కానీ హ్యాపీనెస్ని మాత్రం ఫీల్ అవ్వాలి. స్లోగా మన ప్రయారిటీస్ చేంజ్ అవ్వాలి. లైక్స్ కన్నా పీస్ ఇంపార్టెంట్, ఫాలోవర్స్ కన్నా రియల్ కనెక్షన్ ఇంపార్టెంట్. ఫైనలీ మన లైఫ్లో స్మాల్ మూమెంట్స్ చాలా, అంటే చిన్న నవ్వులు, సింపుల్ టైం, ఇవన్నీ రియల్ హ్యాపీనెస్. ఇన్స్టాగ్రామ్ బ్యూటిఫుల్, ఎంటర్టైనింగ్ అండ్ ఇన్స్పైరింగ్ కూడా, కానీ అది కంప్లీట్ లైఫ్ కాదు. రియల్ లైఫ్లో ఇన్పర్ఫెక్షన్స్ ఉంటాయి, కానీ అదే మన స్టోరీ, అది మన స్టోరీ, మన స్టోరీని మీనింగ్ఫుల్ కూడా చేస్తుంది. సో హైదరాబాద్ లైఫ్ని ఫిల్టర్స్తో కాకుండా హార్ట్తో చూడండి. మీ జర్నీని అప్రిషియేట్ చేసుకోకండి, చేసుకోండి. మీ పీస్ని యాక్సెప్ట్ చేయండి. డోంట్ కంపేర్ యువర్ రియల్ లైఫ్ విత్ సమ్వన్స్ ఎడిటెడ్ లైఫ్. ఒక్కసారి ఆలోచించండి, మీరు స్క్రోల్ చేసే ముందు, స్క్రోల్ చేయడం ఈజీయే బట్ టైంపాస్ చేయడం కూడా ఈజీయే, మనం ఎలా ఉంటున్నాం అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించుకోండి. బ్యూటిఫుల్ ట్రాక్ వినేసండి, మళ్ళీ మాట్లాడుకుందాం. స్టేట్ యూ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

కొన్ని రోజుల నుంచి రోహన్ ఇంట్లో చేసే పనులు అందరికీ కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి. పొద్దున్నే లేచి రెడీ అవుతాడు, కానీ ఎక్కడికి వెళ్ళడు. రోజంతా ఆ ల్యాప్టాపే పట్టుకొని కూర్చుంటాడు. కానీ స్క్రీన్ మీద చూస్తేనేమో ఏవో బిర్యానీలు, దోశలు, ఏవో రెస్టారెంట్ల వీడియోస్ కనిపిస్తుంటాయి. సడన్గా రెడీ అయి బయటకు వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఇంట్లో వాళ్ళకైతే అస్సలు క్లారిటీ లేదు. పైగా రోహన్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా బెంగళూరులో ఓ పెద్ద కంపెనీలో 10 LPA ప్యాకేజ్తో ఓ మంచి జాబ్ వచ్చింది. నెక్స్ట్ మంత్లోనే జాయినింగ్ కూడా. ఇంట్లో వాళ్ళు ఫుల్ హ్యాపీ. రిలేటివ్స్ అందరికీ చెప్పేశారు బెంగళూరులో ఎక్కడ ఉండాలి, ఏమేం కొనాలి, ఎప్పుడు టికెట్ బుక్ చేయాలి అని ప్లానింగ్ కూడా మొదలు పెట్టేశారు. కానీ జాయినింగ్ డేట్ దగ్గరికి వస్తున్న రోహన్ మాత్రం బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవ్వకుండా ఇవేవో ఫుడ్ వీడియోస్ అని, సడన్ అవుటింగ్స్ అని ఫోన్ పట్టుకొని ఫోటోలు వీడియోలు తీస్తుంటే ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే డౌట్, అసలు వీడు ఏం చేస్తున్నాడు అని. హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మనం చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమవుతావు అని ఎవరైనా అడిగితే చాలా ఎక్సైటెడ్గా ఆన్సర్ చేసేవాళ్ళం. డాక్టర్ అని, ఇంజనీర్ అని, ఐఏఎస్ అని, ఐపీఎస్ అని. అప్పట్లో మనకి తెలిసిన ప్రొఫెషన్స్ లిస్ట్ చాలా సింపుల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ చాలా పెద్దదైంది. ఇప్పట్లో కొన్ని కెరియర్స్కి అయితే ఆఫీస్ ఉండదు, ఐడి కార్డు ఉండదు, మంత్లీ ఫిక్స్ శాలరీ కూడా ఉండకపోవచ్చు. కొన్నిటిని చూస్తే అయితే అది పనిలాగా కూడా మనకు అనిపించదు. అలా మనం ఎక్కువ వినని ఒక ప్రొఫెషన్ని కరియర్గా చూస్ చేసుకుంటే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మన డిసిషన్ని ఒప్పుకుంటారా? మంచి శాలరీతో వచ్చిన స్టేబుల్ జాబ్ని వదిలేసి మనకి నచ్చింది చేసుకుంటే సొసైటీ మనని యాక్సెప్ట్ చేస్తుందా? అసలు రోహన్ ఏం చేస్తున్నాడు? ఇంట్లో వాళ్ళు అది తెలుసుకున్నాక వాళ్ళేమంటారు? పదండి చూద్దాం. రోహన్, ఆ నాన్న ఒకసారి ఇలా రా, 2 మినిట్స్ నాన్న, పోస్ట్ పెడుతున్నా.

పోస్టా? పోస్ట్ ఆఫీస్ ఎప్పుడో క్లోజ్ అయిపోయి ఉంటుంది, రేపు వెళ్ళొచ్చులే కానీ ఇక్కడికి రా. అయ్యో నాన్న, అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇన్స్టాగ్రామా? నువ్వు ఆ టైంపాస్ చేయడానికి నన్ను వెయిట్ చేయమంటున్నావా? రా ఇప్పుడే ఇక్కడికి. నాన్న, అది టైంపాస్ కాదు నాన్న. సరే వస్తున్నా, ఆగండి. టైంపాస్ కాదంట, మరేంటో అది? ఇన్స్టాగ్రామ్ చూడడం ఏమైనా వర్కా? ఇన్స్టాగ్రామ్ జస్ట్ చూడట్లేదు నాన్న, దాంట్లో నేను కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఏంటో ఏమో గాని, నువ్వైతే రా. చెప్పండి నాన్న, నీకు నెక్స్ట్ మంత్ 10th బెంగళూరులో జాయినింగ్ ఉంది కదా, అందుకే మీ శ్రీనివాస్ బాబాయ్తో మాట్లాడాను రా. మీ ఆఫీస్కి దగ్గరలో మంచి పీజీ ఉందంట, ఈ వీకెండ్ అలా వెళ్ళి చూసొద్దామా మరి? నాన్న, నేను బెంగళూరుకి వెళ్ళాలనుకోవట్లేదు నాన్న. ఏంటి అంటే, ఈ జాబ్ ఆఫర్కి నో చెప్దామని అనుకుంటున్నా. ఎందుకురా, బెంగళూరు వెళ్ళడం ఇష్టం లేదా? ఆహా, అది కాదు, కంపెనీ నచ్చలేదా? కాదు నాన్న, ఇంకో వేరే ఆఫర్ ఏమైనా వచ్చిందా? లేదు నాన్న. మరి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకొని జాయిన్ అవ్వను అంటే ఏమనుకోవాలరా? నేను ఫుల్ టైమ్ ఫుడ్ బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా నాన్న. ఏంటి ఫుడ్? ఏంటి ఫుడ్? ఫుడ్ బ్లాగింగ్ నాన్న. అంటే ఫుడ్ బ్లాగింగ్ అంటే రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేసి, వాళ్ళ స్పెషాలిటీస్వి వీడియో క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి రివ్యూస్ ఇవ్వడం నాన్న. ఏంటి నాన్న? ఆగాగు ఒక నిమిషం. అంటే నువ్వు ఆ బెంగళూరు కంపెనీలో 10 లక్షల జాబ్ వదిలేసి బయట తిని ఫోన్లో వీడియోస్ పెడతావా? అసలు అది ఓ పనేనా? అలా అనకండి నాన్న, అలా అనకండి. అంటే ఇంకెలా అనాలి? మేం చిన్నప్పుడు బయట తింటే ఇంట్లో చెప్పకుండా ఉండేవాళ్ళం. నువ్వు బయట తినడమే కాకుండా తినేది వీడియోలు తీసి మరీ అందరికి చెప్తావా? 4 ఏళ్ళు రోహన్ ఇంజనీరింగ్ చదివి, ఎగ్జామ్స్ రాసి, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకుంది రిజెక్ట్ చేయడానికా? అది కూడా ఈ పనికిరాని పని కోసం? నాన్న నువ్వేం మాట్లాడకు, నిన్ను ఇంజనీరింగ్ చదివించింది ఈ బిర్యానీలు దోశల ఫోటోస్ తీయడానికా? ఫీజ్ కట్టాను, ల్యాప్టాప్ కొనిచ్చాను, కోచింగ్ పెట్టించాను, ఇదంతా దేనికి? నువ్వు ఈ చికెన్ జ్యూసీగా ఉంది, ఈ గ్రేవీ క్రీమీగా ఉంది అని వీడియోస్ చేయడానికా? నాన్న ఫుడ్ బ్లాగింగ్ అంటే జస్ట్ ఫుడ్ తిని రివ్యూ చేయడమే కాదు నాన్న, మరి బిల్లు కూడా కడతావా? నాన్న ప్లీజ్ ఒక్కసారి వినండి, నేను రెస్టారెంట్స్తో కొలాబరేట్ చేస్తా, వీడియోస్ షూట్ చేస్తా, ఎడిట్ చేస్తా, ఓ మంచి ఆడియన్స్ని బిల్డ్ చేస్తా, బ్రాండ్స్తో వర్క్ చేస్తా నాన్న. రోహన్ నాకు బీపీ తెప్పించకు, ఎవరైనా హోటల్కి వెళ్తే డబ్బులు వచ్చి తింటారు, కానీ నీకు మాత్రం ఫ్రీగా తిండి పెట్టి మరీ వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారా? అసలు ఈ ప్రపంచం ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో ఏంటో. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న, రెస్టారెంట్స్కి కస్టమర్స్ కావాలి. నా పేజ్లో చాలా మంది నా రికమెండేషన్స్ని ఫాలో అవుతారు, నేను వీడియో పోస్ట్ చేస్తే ఆ రెస్టారెంట్కి మంచి రీచ్ వస్తుంది, సో అలా వాళ్ళకు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ అవుతున్నట్టే కదా, అందుకే వాళ్ళు నాకు పే చేస్తారు. ఇక్కడ చూడండి, నాకు 85,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆహా, ఆ 85,000లో ఒక్కడైనా నీకు జాబ్ ఇప్పిస్తాడా? అయినా చేతిలో అంత మంచి సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకొని ఈ పని చేస్తావంటావేంట్రా నువ్వు? నాన్న ఫుడ్ బ్లాగింగ్ అనేది ఇప్పుడు మంచి ప్రొఫెషన్లా మారింది. లాస్ట్ 1 మంత్ రెస్టారెంట్ క్యాంపెయిన్కి 25,000, ఫుడ్ బ్రాండ్ కొలాబరేషన్కి 30,000, వీడియో ప్రమోషన్కి 8,000 సంపాదించాను అన్న. అది కూడా ఎవ్రీడే పని చేయకుండా నాకు నచ్చిన టైం లైన్స్లో పని చేసుకుంటూ. ఈ మంత్ వచ్చిందిరా, ప్రతి మంత్ వస్తుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నాన్న ఇప్పుడు ఏ జాబ్కి గ్యారంటీ ఉందని నాన్న? మాటలు మాత్రం బాగా నేర్చావు రోహన్ నువ్వు. అయినా ఇన్ని మాట్లాడుతున్నావు, అసలు మా గురించి ఆలోచించావా? పక్కింటి సీను గారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే ఏమని చెప్పాలి ఇప్పుడు నేను? ఫుడ్ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పు నాన్న. ఫుడ్ కాంటెంట్ క్రియేటర్? మా అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడంటే కాన్వర్సేషన్ అక్కడే ఆగిపోతుంది. మా అబ్బాయి ఫుడ్ బ్లాగర్ అంటే నేను ఇంకో 20 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అయినా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇది చేస్తున్నావని చెప్తే మనకేమైనా రెస్పెక్ట్ ఉంటుందా రోహన్? ఇప్పుడు నా కెరియర్ ఆ సీను అంకుల్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయాలని అయితే డిసైడ్ చేయలేను కదా నాన్న. అయినా
బెంగళూరుకి వెళ్తా కానీ అక్కడ రెంట్ కట్టాలి, ట్రావెల్కని, ఫుడ్కని, హౌస్ హెల్ప్కి అని అన్నిటికీ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలి కదా. ఇక్కడే ఉంటే నాకు అవేవి అవసరం ఉండదు. ఇక్కడ కూడా నేను బాగా సంపాదిస్తున్నాను అన్న, నా పేజ్కి కూడా మంచి గ్రోత్ వస్తుంది, బ్రాండ్స్ నన్ను అప్రోచ్ అవుతున్నారు, నేను ఎందుకు ఇవన్నీ వదిలేయాలి? ఎందుకంటే బుద్ధున్న ఎవ్వడు కూడా ఇంత చదువు చదివి నీలాగా లక్షల ప్యాకేజ్ వదిలేసి ఈ బిర్యానీల ఫోటోస్ వీడియోస్ పెడతానన్నారు. నాకైతే జాబ్ అంటే రోజు ఒక టైంకి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి రావడం, ప్రతి మంత్ 1st అకౌంట్లో శాలరీ పడడం. ఇట్స్ ద కన్సిస్టెన్సీ రోహన్, అందరూ చూసేది కూడా అదే. అందరూ చేస్తున్నది చేస్తేనే కరియర్ అన్న, కొత్తగా ఏమైనా చేస్తే టైం పాసా? కొత్తది అని చేసే ప్రతి పని కూడా గొప్పదేమైపోదు. అలా అని పాతది అని ప్రతి దారి కూడా సేఫ్ కాదు కదా నాన్న. నీ ఫ్యూచర్ గురించి నీకంటే నేనెక్కువ ఆలోచిస్తా రోహన్, కానీ ఆ ఫ్యూచర్లో బతకాల్సింది నేను నాన్న. అందుకే చెప్తున్నా, వచ్చిన మంచి జాబ్ జాయిన్ అవ్వు, ఈ ఫుడ్వి, ఫోటోలని, వీడియోలని అన్ని పిచ్చి పిచ్చిగా పెట్టుకోకు. మీరేమైనా అనండి నాన్న, నేనైతే ఆ జాబ్ జాయిన్ అవ్వను అంతే. సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, పో. రేపేమైనా అయితే మాత్రం నేను చెప్పలేదనే అనుకో. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతా.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ స్టూడియో క్లాక్ లో సమయం 7:12 దాటి 47 సెకండ్లు కావచ్చు. ఎస్, మనం ఉన్నది హెల్లో రెయిన్బో ప్రోగ్రామ్ లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140232348 22. అండ్ వన్స్ అగైన్ ద టాపిక్ ఈజ్ మీరు మీ భయాలని ఎలా అధిగమిస్తారు అనేది. అయితే నాతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్.
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ హారిక గారు, శ్రీనివాస రావు, మలక్పేటమ్మ.
0: నమస్కారం సార్, చెప్పండి.
1: నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయము ఎందుకు కలుగుతుంది? మనం ఏదన్నా తప్పు పని చేస్తే మనకు భయం కలుగుతుంది. కాబట్టి తప్పు పని చేసినప్పుడే ఆ భయం వస్తుంది. కాబట్టి మీరు తప్పు పని చేయకపోతే భయం రాదు కదా, మీకు భయం అనేది తెలియదు కదా అసలు. కాబట్టి మొదలే మనం ఏదైతే పని చేస్తున్నామో దాంట్లో నిజంగా మంచి ఉందా చెడు ఉందా ఏమిటి ఏమి దాంతో ఏమవుతుంది అనేది ఆలోచించుకొని మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు దాన్ని మనము చూసుకొని చేసుకొని నాలుగు దిక్కులు ఆలోచించుకొని దాన్ని ఏ విధంగా మనం ఏదన్నా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించుకొని మాట్లాడితే కనుక మీకు ఆ భయం అనేది ఉండదు మొదలమాట. సో కాబట్టి తప్పు చేయొద్దు, తప్పు చేస్తే మీకు భయం కలుగుతుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉండి మాట్లాడుకుంటే అందరితోటి కలిసిమెలిసి ఉంటే కనుక మీ తప్పకుండా మీ పని సాఫీగా సాగిపోతుంది అని చెప్పి నా యొక్క ఆలోచన.
0: That's the topic. మీరు మీ భయాలని ఎలా అధిగమిస్తారు అనేది మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో హారిక అమ్మా.
0: నమస్కారం సార్,
2: నేను రమణయ్యమ్మా.
0: చెప్పండి రమణయ్య గారు.
2: మా మిత్రుడు చెప్పారు, శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, చక్కగా చెప్పాను.
0: అవును అవును సార్,
2: తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా భయం వచ్చినా కూడా, అప్పటికప్పుడు వచ్చినా కూడా దాన్ని అధిగమించవచ్చు. ఏం మనం తప్పు చేయలేదు కదా, ఎందుకు మనం భయపడాల్సిన అవసరం ఉంది? మనసు ఆత్మవిమర్శ చేసుకోవచ్చు అమ్మా. కాబట్టి భయం అనేది ఒక తప్పు చేసేనక ఉంటుందిగా మిగతా అనుకున్నాడు. అయితే ఇంకోటి ఏమవుతుందంటే, మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అరే ఇది కాకపోయిన అనేది కొంచెం ఇది ఏమవుతుందో ఇది ఏమవుతుందో అని కొంచెం భయం ఉంటుంది.
0: టెన్షన్ పడతాం,
2: టెన్షన్ పడతా, టెన్షన్ భయం అంతా రెండు ఆనందములే.
0: కాబట్టి
2: మనం ఏమవుతుందంటే దాన్ని ఆలోచిస్తా కొంచెం భయపడుతున్నాం. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు, కొద్ది పెద్ద పని చేసినప్పుడు అట్లా ఇది అవుతుందా కాదా అవుతుందా కాదా అని కొంచెం భయం ఉంటుంది. తర్వాత మళ్ళా కొంచెం ఆత్మవిమర్శ చేసుకుంటే మీలాంటి వాళ్ళ సలహా కూడా తీసుకున్నామనుకో ఆ భయమే దయపోతుంది అమ్మా.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: కాబట్టి అట్లా అడుగులు వేసుకుంటా పోతాము. ముందుగా నీకు
0: దీర్ఘాయుష్మాన్. ఎస్, ఇంకా మాట్లాడుకుందాం. ఒక చిన్న ప్రోమో విందాం, తర్వాత ఒక సాంగ్ వినేసి మన కాలర్స్తో మాట్లాడదాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 91.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
3: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
4: No, tell me. I don't want to miss out.
3: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
4: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
3: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
5: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈరోజు మన కాలర్స్ టాపిక్ వచ్చేసి మీరు మీ భయాలని ఎలా అధిగమిస్తారు, హౌ డు యూ ఓవర్కమ్ యువర్ ఫియర్స్ అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు నాకు కాల్ చేసి మాట్లాడాల్సిన నెంబర్ 0402323 0030 0402323 4821 అండ్ 0402970471 5. మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. మీ కాల్ కలవకపోతే నేను వాట్సాప్ మెసేజెస్ చదువుతాను. మీరు నాకు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140232343 4822. అయితే మన కాలర్ రామ్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. గుడ్ ఈవినింగ్ రామ్ గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: చెప్పండి.
1: మనం మన భయాల నుంచి మనం బయటపడాలి అంటే ఫస్ట్ ఏంటంటే కొన్ని భయాలు మనం పక్క వాళ్ళకి చెప్పాల్సి వస్తుందండి.
0: ఓకే,
1: అది నిజంగా మనం భయపడగలిగేదైనా కాదా అని వాళ్ళు మనకి చెప్తారు, ఇది భయపడే విషయమా కాదా, దానికి సొల్యూషన్ ఏంటని కూడా ధైర్యం చేసి చెప్పగలుగుతారు.
0: ఓకే, అది కరెక్ట్.
1: రెండోది ఏంటంటే మన పక్కన ఎవరు ఉండరు కొన్ని సందర్భాల్లో,
0: అవును,
1: అలా కూడా భయపడే పరిస్థితులు వస్తాయి, ఎవరు ఉండరు. అలాంటప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది భయం, ఆ భయం నుంచి బయటపడాలంటే ఆ సమస్య నుంచి బయటపడాలి. ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏ విధమైనా మనం ఏ పని చెయ్యాలి అనేది గబగబా ఆలోచించగలగాలి. దానికి ఆత్మవిశ్వాసం అవసరం అన్నమాట. ఆ సందర్భంలో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మనం ఆలోచన మీద దృష్టి పెట్టాలి, భయం మీద కన్నా.
0: చాలా చక్కగా చెప్పారండి. ట్రూ అంటే టు బి ఆనెస్ట్, మనం ఏదైతే భయం అని టెన్షన్ పడతామో, ఫస్ట్ పాయింట్ మీరు ఏదైతే చెప్పారో వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం, అది మన పెద్దవాళ్ళు కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన కజిన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళతో డిస్కస్ చేస్తే అది నిజంగా మనం అంత భయపడేదైనా లేకపోతే ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అనేది కూడా ఒక చిన్న హోప్ ఏదైనా దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, మన నెక్స్ట్ కాలర్ విశ్వేశ్వరయ్య గారు లైన్ లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్, నమస్కారం.
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: చెప్పండి.
2: టాపిక్ వినాలి మేడం.
0: మీ భయాన్ని మీరు ఎలా అధిగమిస్తారు, మీకు ఏదైనా భయం అనిపిస్తుంది అంటే ఆ భయాన్ని ఎలా దాటుతారు, దాటడానికి ప్రయత్నిస్తారు?
2: ధైర్యంగా మేడం.
0: ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఎస్, సో టాపిక్ వచ్చేసి మీ భయాలని మీరు ఎలా అధిగమిస్తారు. మనం నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో, గుడ్ ఈవినింగ్, హరిత సుబ్రహ్మణ్యం గారు. నేను సుష్మా.
0: హాయ్ సుష్మా గారు, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి.
3: బాగున్నారా?
0: నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
3: అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ తీసుకున్నారు.
0: థ్యాంక్ యూ.

0: టాపిక్ చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ అట్నీ.
0: యా ఇంకా మీ మాట చాలా బాగుంది మాట్లాడే విధానం.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: అందు గురించి మాట్లాడదామని అనుకున్నా.
1: ఎలా మనం హౌ డూ యూ ఓవర్కమ్ అవర్ ఫియర్స్ అంటే మనం ఎట్లా దాన్ని దాటగలుగుతాం, ఏదైనా ఒక ఒక విషయంలో భయం అనిపిస్తే దాన్ని దాటి బయటికి ఎలా వస్తాము?
0: ఏమంటే నేనేమంటానంటే సపోజ్ మనకి ఎక్కడైనా ఏమైనా సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, మనం కొంచెం ఒక్కళ్ళే ఉంటే భయపడతాం.
1: అవును,
0: అక్కడ మనం భయపడవద్దు, మన క్లూస్ మనం చూడాలి. నేను ఎక్కడే దీని నుంచి బయటకి వచ్చేయగలుగుతాను, నాలో ఏం మంచితనం ఉంది, ఆ పాయింట్ పట్టుకొని మాట్లాడగలగాలి. అప్పుడు ఎదుటోడు ఇది అయిపోతాడు తెలుసా.
1: ట్రూ ట్రూ ట్రూ ట్రూ.
0: యెస్,
1: చాలా చక్కగా
0: అంటే నీ తప్పు లేదనుకో, ఇదో మీ తప్పు చేయలేని వాళ్ళు ఈ లోకంలో ఏ మనిషి లేరండి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒంటరిగా చూసుకున్న వాళ్ళని ఎక్కువ భయపెట్టేస్తున్నారు. కొంచెం భయపడితే చాలు తెలుసా,
1: ఇంకెక్కువ భయపెడుతున్నారు. అవును,
0: యెస్ భయ చుట్టుపక్కల వాళ్ళేనండి చాలది, తిన్నారా లేదా అడిగారు, కానీ ఏదో ఒక సిచ్యువేషన్ లో భయపెట్టడానికి వచ్చేస్తారు. కానీ అప్పుడు నేనేమంటానంటే నీ ధైర్యం నువ్వు కోల్పోకూడదు, నీ ధైర్యాన్ని రోజు రీఛార్జ్ చేసుకోవాలి. నీ ధైర్యం నీకు అవసరం, ఎందుకంటే చాలా విషయాల్లో భయంతోనే ఇల్లు కాలిపోయినాయి, మంచి మనుషులు పోయారండి.
1: ట్రూ ట్రూ అండి. చిన్న
0: భయంతో ఇప్పుడు మీరు మీరు వినండి, ఇప్పుడు మన రాష్ట్రంలో పోలీస్ కూడా ఫ్రెండ్లీ పోలీస్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సంస్థ మనకు, అది ఫ్రెండ్లీగా ఉన్నారు, మరి ఇంకేం భయం అండి.
1: కరెక్ట్ కరెక్ట్.
0: చూడండి
1: చాలా బాగా,
0: ఒకవేళ మనకు తప్పు కూడా అయిపోతే నువ్వు సరిదిద్దుకో, నేను అది అంటా.
1: అవును,
0: ఆ తప్పు లేకపోతే నువ్వు అసలు ఓడిపోవద్దు, నువ్వు గెలవాలి నేనంటా ఆ మాట.
1: చాలా బాగా చెప్పారు మేడం.
0: యస్, ఎందుకంటే చూడండి భయం అనేది ఒక ఏమున్నదో అది తెలియదు, కానీ దానికి దాటాలి. మీరు చెప్పినట్టు అది దాటాలి, ఖచ్చితంగా మనం దాటాలి, అప్పుడే మనం బతుకుతామండి.
1: థ్యాంక్ యూ అండి,
0: నిజం.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: ఇంకోటి పవన్ కళ్యాణ్ సాంగ్ ఇస్తారా
1: కొంచెం సేపట్లో?
0: మూవ్ ఆన్ మూవ్ ఆన్ అని ఉంది చూడండి.
1: ఓకే,
0: బేబీ మూవ్ ఆన్ అని ఉంది కదా.
1: ఐ విల్ ట్రై. Definitely.
0: Yeah.
1: Thank you. ఎస్, మన భయాలని మనం ఎలా అధిగమిస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా చాలా రకాలుగా చెప్తున్నారు. ఫస్ట్ భయపడే అంటే తప్పు చేస్తే భయపడతాను, తప్పు చేయకూడదు అని. సింపుల్ థింగ్, ఫస్ట్ మన సరౌండింగ్స్లో మనం చేసే పని కరెక్టా రాంగా, ఒకవేళ రాంగ్ అయినప్పుడు దాన్ని ఎలా అంటే, ఇప్పుడు ఒక విషయంలో ఎగ్జాంపుల్, ఒక చిన్న మార్క్స్ తక్కువ వచ్చాయి లేదా స్కూల్లో ఏదో జరిగింది, అది పేరెంట్స్కి చెప్పలేక భయపడుతూ ఎలా ఉంటాము? ఓకే, తిడితే పేరెంట్సే కదా, ఒక మాట అంటారు లేదంటే ఒక దెబ్బేస్తారు, కానీ మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళు దాంట్లో నుంచి, అంటే అలాంటి మిస్టేక్ మళ్ళీ జరగకుండా ఎలా ఉండాలి అనేది చెప్తారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, మన దగ్గరికి ఎంత కంఫర్టబుల్గా మన కిడ్స్ వస్తున్నారు, భయపడకుండా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇంకా మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 91.9 MHz.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 91.9 మెగాహెడ్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మీ భయాలను మీరు ఎలా అధిగమిస్తారు, హౌ డు యూ ఓవర్కమ్ యువర్ ఫియర్స్ అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 9140-232300-230, 9140-232-3481 and 9140-297-0-4715. అండ్ మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు, వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140-232-3484-822. అండ్ నాతో మాట్లాడడానికి మురళి గారు లైన్లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్.
1: సంధ్యా వందనం అండి. సుబ్రహ్మణ్యం గారు
0: వందనం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి. యాక్చువల్ గా మీరు చెప్పిన టాపిక్ చాలా వండర్ఫుల్ అండి. అది
0: థ్యాంక్ యూ సార్.
1: ఒకటి ఏంటంటే తప్పు చేసి భయపడేది అది వేరేది, అది మీరు అడిగింది వేరే. తప్పు చేసి భయపడాల్సిన దానికి కంపల్సరీ ఆ భయం తీరేది కాదు, మీరు కంపల్సరీ శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేసిన భయము అది వేరే, మీరు అడిగే భయం వేరే. అయితే తప్పు చేసిన భయానికి శిక్ష అనుభవించాల్సిందే, అప్పుడు కానీ తీరదు ఆ తప్పు. అయితే మీరు అడిగిన

0: దాని నేను అడిగిన భయం ఏంటంటే, చిన్నప్పుడు మన ప్రకృతి ఎంత గొప్పదో మన జననం కూడా అంత గొప్పది హరిక సుబ్రహ్మణ్యం గారు. అంటే ఎలాగంటే, తప్పటడుగులు వేసే పిలగానికి అటు తల్లి ఇటు తండ్రి అటు అన్న లేకపోతే మామయ్య నడువురా నడువురా నడువురా అని ఏ విధంగా అయితే చెప్తాడో, అయితే వానికి అప్పుడు ఆ అడుగులు తప్పటడుగులు వేసుకుంటే ఒక స్టేబుల్ స్టెప్స్ వేసుకుంటూ వస్తాడు వాడు, అక్కడ ఆ భయం తీరిపోతుంది. ఇంకోటి ప్రకృతి లోపల ఒక భయము, మేఘాలని తలుచుకుంటూ చంద్రుడు వస్తాడు చూడండి, అది అది అట్లాంటి ఒక ఆపదలు మనకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎగ్జామ్ రాసేటప్పుడు. అదొక భయం, అదొక రకమైన భయం. ఇంకోటి ఉద్యోగం ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అదొక రకమైన భయం. ఇంకోటి ఏంటంటే, మన ప్రతి ఒక్క అభివృద్ధి వెనుక ఒక చెప్పలేని ఒక ఆందోళన ముంగటొచ్చి నిలబడుతుందండి. ఆ ఆందోళనని మీరు చాలా ధైర్యంగా వాటిని తొలుచుకుంటూ వెళ్తే మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. అప్పుడు యువర్ ఎక్సలెన్స్, మీ ఎక్సలెన్స్ అనేది మీకు ప్రూవ్ అవుతుంది. మీరు అడిగిన భయము, ఈ భయం అట్లా ఉంటుంది, త్యజించుకుంటూ వెళ్తే మీరు జీవితంలో యువర్ సక్సెస్ అండ్ యువర్ మీ ఎక్సలెన్స్ అనేది ఎదురుంగలో కనిపిస్తుంది. వీలవుతే దీనికి అనుగుణంగా ఒక సాంగ్ అడుగుతున్నాను, మీరు ప్లే చేస్తారు అనుకుంటున్నాను.
1: చెప్పండి.
0: భరత్ అనే నేలులో ఐ డోంట్ నో నో నో అవి ఎన్నో మనకు తెలివని ఎన్నో, ఆ సాంగ్ ప్లే చేయండి, చాలా బాగుంటుంది అనుగుణంగా. హ్యావ్ ఎ గ్రేట్ డే హారిక సుబ్రహ్మణ్యం.
1: థ్యాంక్ యూ సో మచ్. Yes, మన నెక్స్ట్ కాలర్ బిహారిక గారితో మాట్లాడేద్దాం. గుడ్ ఈవినింగ్ మేడం.
2: హలో. హరిక గారు,
1: వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి.
2: యా, యాక్చువల్లీ వెరీ నైస్ టాపిక్. చిన్నదానికి భయపడుతూ ఉంటాము అనే పీపుల్ జడ్జెస్, బట్ అంటే చిన్న థింగ్ ఐ వాంట్ టు టెల్ హియర్, ఫేసింగ్ ద ఫియర్ డజంట్ మీన్ యూ స్టాప్ బీయింగ్ అఫ్రైడ్, బట్ వాట్ యూ చూస్. అంటే మనము మూవ్ ఫార్వర్డ్ అయ్యి ఆ ఫియర్ ని మన దేనికోసం భయపడుతున్నామో దాన్ని ఎదుర్కొంటామా, లేకపోతే ఆ ఫియర్ లోనే ఉండిపోతామా అనేది ఫస్ట్ చాయిస్ అండి. సెకండ్ వచ్చేసి మన సగం భయాలు ఇమాజినేషన్స్ సగం ఉంటాయి. అంటే మీరు కూర్చొని మీకు అసలు ఏంటి మీ భయం, ఏంటి ఏం జరుగుతుంది మీ లైఫ్ లో, ఓకే దేనికి భయపడుతున్నారు, ఏమి జరగబోతుంది అని భయపడుతున్నారు. ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేస్తే మన 50% భయాలు ఎగిరిపోతాయండి. అది ఇమాజినేషన్ 50%, మిగతా 50% ని యూ హ్యావ్ టు కాంకర్. అది ఎలా అంటే, మనం ఒకేసారి ఒక కొండెక్క వంట ఎక్కలేం కదా, ఒక్కొక్క స్టెప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ ఫియర్ పోవాలంటే మీరు ఏదైతే భయపడుతుందో కొంచెం కొంచెం దాన్ని మీరు యునో అధిగమిస్తే ఒక 50% అయిపోయాక మీకు మీకు కాన్ఫిడెన్స్
1: వస్తుంది,
2: ఆ భయం పోతుంది. అలా మనం మన ప్రతి భయాన్ని ఫేస్ చేస్తూ జర్నీని నుంచి నేర్చుకుంటూ వస్తేనే ఈ భయాలన్నవి స్లోగా దూరం అవుతాయి. లేకుంటే మనం భయపడుతూ కూర్చుంటే వి కాంట్ డు ఎనీథింగ్ కదా.
1: కరెక్ట్ కరెక్ట్ అండి.
2: దట్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, సో మనం ఇంకా మాట్లాడదాం, ఈ ఒక చిన్న ప్రోమో వినేద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మనం ఉన్నది హెల్లో రెయిన్బో ప్రోగ్రాంలో.
3: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
4: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
3: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
4: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
3: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
4: ఎస్, డోంట్ మిస్ ఇట్.
5: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
6: Hola, bienvenido. Disfruta fiesta. Woo!

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హలో రెయిన్బోలో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ డు యూ ఓవర్కమ్ యువర్ ఫియర్స్. మీ భయాలను మీరు ఎలా అధిగమిస్తారు అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ నా 0402323000, 0402323482 అండ్ 0402970471. మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. మీరు నాకు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140232334822. మన కాలర్ ఓలేటి ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం సార్. గుడ్ ఈవినింగ్.
1: హలో హారిక. హలో హారిక సుబ్రహ్మణ్యం గారు.
0: నమస్కారం సార్, చెప్పండి.
1: నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగానే ఉన్నానమ్మా. అయితే
0: చెప్పండి,
1: రాత్రి పూట తాడును చూసి పాము అనుకుని భయం పడుతుంటాం.
0: అవును,
1: అలా భయం పడకూడదు. కానీ తాళి అంటే మెడలో తాళి, దాన్ని చూసి భయం పడాలి.
0: ఓకే,
1: అంటే దాని అర్థం ఏంటంటే ఆడవాళ్ళని చూసి భయం పడాలి ఇంట్లో. ఏమంటారు
0: సార్? అది అన్ని వేళలో అది కరెక్ట్ అని నేను చెప్పాను సార్, కానీ ఇప్పుడు మాత్రం ఇది టాపిక్ కి రిలేటెడ్ కాదు సార్.
1: సరదాగా నవ్వుకుందాం అని.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.

0: ఎస్, మన నెక్స్ట్ కాలర్ నరసింహారెడ్డి గారు లైన్లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: చెప్పండి.
1: నరసింహారెడ్డి మేడం.
0: చెప్పండి సార్.
1: బాగుందా మేడం?
0: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ సూపర్ మేడం.
0: ఓకే సార్.
1: నేను సింపుల్ గా మేడం, ఏం లేదు పెద్దగా చెప్పేది ఏం లేదు, కానీ సమయ స్ఫూర్తి ఉండాలి మేడం.
0: కరెక్ట్ సార్.
1: సమయ స్ఫూర్తి ఉంటే ఏ కష్టాలైనా బాధలైనా కొద్దిగా భయమైనా వాటి నుంచి బయట బయటొచ్చు మేడం.
0: చాలా చక్కగా చెప్పారు సార్. కరెక్ట్.
1: థ్యాంక్
0: యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్. సో ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. గుడ్ ఈవినింగ్. హలో, మాట్లాడుతున్నారు?
2: హలో, నమస్కారం. తారక్ గారు.
0: నమస్కారం. చంద్రకళ గారేనా?
2: కౌసల్యనా.
0: కౌసల్య గారు ఎలా ఉన్నారు?
2: బానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను.
2: మీకు చిన్న ప్రశ్న.
0: చెప్పండి.
2: ఐ లవ్ యూ హారిక. మీ ప్రేమకే దేవ హారిక.
0: థ్యాంక్ యూ.
2: పాట సాంగ్ స్టార్టింగ్ చెప్పండి.
0: హిందూ వదన కుందరదన.
2: ఓ, 100 to 200.
0: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కౌసల్య గారు.
2: ఇంకా టాపిక్ లోకి వస్తే
0: చెప్పండి.
2: భయం అనేది మన మనసుకి సంబంధించిందండి. మనం మనసు స్ట్రాంగ్ గా ఉంటే మనకి భయాలు మన ఏం చేయలేవు. ఇప్పుడు చూడండి, మనం రేపు ఫ్లైట్ లో వెళ్దాం అనగా ఇవాళ ఎక్కడో ఫ్లైట్ పడిపోయిందని వింటాం న్యూస్ లో.
0: అవును.
2: మర్నాడు వెళ్తానికి భయపడతాం మనం.
0: అవును.
2: కానీ ఒక ఫ్లైట్ పడిపోయిందని చెప్పేసి మంది పడిపోతుందని ఎందుకు అనుకోవాలి మనం?
0: కరెక్ట్. మన జర్నీ కరెక్ట్.
2: మనం అదేదో పడిపోయింది ఎక్కడో నువ్వు వాళ్ళ అది అదృష్టమో దురదృష్టమో మనకి అదే జరుగుతుందని మనం అనుకోకూడదు. అలాగే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, మన ప్రయాణాలు మానకుండా కూర్చోలేం కదా, అర్జెంట్ పనులు ఉంటాయి అంతే కదా. అది మన మనస్సును గట్టిపరుచుకుంటే ఏమైతే అవుతుంది, అది మన ప్రయత్నం మనం చేద్దాం.
0: భయపడుతూ ఒక దగ్గర కూర్చోకుండా దాన్ని ఎదుర్కొనడం అనేది
2: నుంచి మన ప్రయత్నం మనం చేద్దాం. అది రాసి పెట్టుంటే తప్పదు మనకి
0: అంతే
2: కదా.
0: కరెక్ట్.
2: అలాగే ఇప్పుడు పాముల్ని చూస్తాం, అది దూరంగా ఉన్నప్పుడు చూసి భయపడిపోద్దు. మన పక్క నుంచి మనం వెళ్ళిపోతే మనం ఏమీ చేయదు నిజానికి.
0: మనం కంగారు చేయడం వల్ల అది ఇంకా అది
2: చేస్తుంది.
0: కరెక్ట్ అండి. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: ఓకే, థ్యాంక్ యూ అండి.
0: ఎస్, ఎన్నో భయాలు, ఎన్నో రకాల భయాలు. సో ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 91.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో. రెయిన్బోతో జీవితం రంగులమయం.
3: హే, డిడ్ యు హియర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ దిస్ వీకెండ్?
4: నో, టెల్ మీ. ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్.
3: దెన్ ట్యూన్ ఇన్ టు వైబ్రెంట్ హైదరాబాద్ on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
4: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
3: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
5: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మనతో మాట్లాడడానికి సతీష్ గారు లైన్ లో ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: చెప్పండి సార్.
1: హలో, అయితే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ మేడం. సో యాక్చువల్గా భయం అనేది చాలా మంచిది. అదేవిధంగా చెప్పాలంటే మనం భయం లేకపోతే మేబీ ఇంత ఎవాల్వ్ అయ్యే వాళ్ళం కాదు కాబట్టి.
0: మోస్ట్లీ ఎస్.
1: అండ్ సెకండ్ థింగ్ అనేది భయం అనేది మేడం ఇది మనిషిని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది మేడం. థింగ్స్ వెదర్ దే ఆర్ ఇన్ అవర్ కంట్రోల్ ఆర్ నాట్ ఫస్ట్ ఆల్ మనం తీసుకోవాలి మేడం. కొన్ని మనం కంట్రోల్ లో లేని వాటిని కూడా మనం కంట్రోల్ లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తే ఎక్కువ మంది భయపడిపోతుంది. అనేటువంటి మన కంట్రోల్ లో ఉన్నా కానీ అది మనం చేయగలమా చేయలేమా అని మనకే తెలియదు అనే సిచ్యువేషన్ లో ఉండి కొందరు భయపడుతూ ఉంటారు. సో ఇట్స్ అంటే ఫస్ట్ మనం రియలైజ్ అంటే మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా వరకు భయాలంటూ ఏమి ఉండవు నేను. కానీ చాలా మంది ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ లోనే ఫెయిల్ అయిపోతారు. నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ వెదర్ కెన్ ఐ టాకిల్ ఇట్ ఆర్ నాట్. చాలా వరకు అయితే టాకిల్ చేయలేనప్పుడు జస్ట్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అప్పుడు అంతటిగా మనం ఏం చేయలేమని అనుకుంటాం.
0: కరెక్ట్ సార్. ట్రూ ట్రూ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్, మనం ఇంకా మాట్లాడుకుందాం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా నవంబర్ 9న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని కేటీఆర్ విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యుడని, మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడితో శాసనసభ కౌరవ సభలా మారిందని హరీష్ రావు ఆరోపించారు. స్పీకర్ ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు వాడిన భాషపై మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను డిస్మిస్ చేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని, ఈ వ్యాఖ్యలకు కేసీఆర్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తనకు గౌరవం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు. అనని మాటలను ఆపాదించవద్దని కోరుతూ, తన వ్యాఖ్యలు స్పీకర్ను ఉద్దేశించినట్టు భావిస్తే ఉపసంహరించుకుని విచారం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. తనపై దాడి చేసిన వారినే ఆవేశంతో అన్నానని ఆయన వివరణ ఇచ్చారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలపై హోంశాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని, వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీ నివేదిక కోరింది. వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను డీజీపీ సివి ఆనంద్ ఆదేశించారు. ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మంటపాలు, వాహనాల నమోదును పర్యవేక్షించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు. లండన్ ఉద్యోగాల పేరిట మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లుకౌట్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకున్న ఆర్జీఐఏ పోలీసులు తదుపరి విచారణ కోసం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు. న్యూఢిల్లీలో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. భారతదేశ ఆర్థిక పురోగతిని, పశ్చిమాసియా సంక్షోభం తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను క్లార్క్ అభినందించారు. ఇరువైపులా ఆర్థిక సహకారం, ప్రాంతీయ వృద్దిపై ఇరువురూ చర్చించారు. ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగినా ఇస్రోకు ఎలాంటి ముప్పు ఉండదని, ఉద్యోగుల ఆందోళనలను మాట్లాడి పరిష్కరిస్తామని బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి

0: ka chum boom boom pa ka chum boom pa ka chum boom boom pa ka chum
1: aha brahma devudu
0: pa ka chum
1: kompa munchinavaru
0: boom pa ka chum
1: yanta goppa sogasu
0: boom boom pa ka chum
1: iyada dachinavaru
0: boom pa ka chum
1: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

స్టూడియో క్లాక్ల సమయం 8:11 దాటి 43 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు మన తెలంగాణలో మాట్లాడుకోబోయే విషయం చాలా స్పెషల్. ఏంటి అంటే, మన రోజువారీ జీవితంలో మనం మాట్లాడుకునే తెలుగు, అలాగే పుస్తకాల్లో చదివే తెలుగు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న తేడా ఏంటి? అవును, ఎస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రాంధిక భాష వర్సెస్ వ్యావహారిక భాష. మనకు తెలిసిన తెలుగు ఒకటే కాదు, మనకి మన తెలుగుకి రెండు స్టైల్స్ ఉన్నాయి. ఒకటి క్లాసీ అయితే ఒకటి క్యాజువల్. అసలు ఫస్ట్ గ్రాంధిక భాష అంటే ఏంటి? అంటే గ్రంథాలలో ఉపయోగించే భాష, అంటే పుస్తకాలు, పురాణాలు, శాస్త్రాలు, వాటిల్లో వాడే భాషను గ్రాంధిక భాష అంటారు. ఇది ఎలా ఉంటుంది అబ్బా అంటే, ఇది చాలా శాస్త్రీయంగా ఉంటుంది. పదాలు కాస్త క్షిప్తంగా ఉంటాయి, వాక్యాలు పొడవుగా ఉంటాయి. వాక్యాలు అంటే సెంటెన్స్ అనేవి చాలా పొడవుగా ఉంటాయి. ఎగ్జాంపుల్, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు, భోజనం చేసినావా, అంటే మనం వ్యావహారిక భాషలో భోజనం చేసావా అంటాం, లేదంటే లంచ్ చేసావా అంటాం. కానీ గ్రాంధికంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ని మనం మాట్లాడుతూ ఉంటాం. మనకి ఈ వర్డ్స్ అన్నీ, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా చాలా ఫార్మల్గా అనిపిస్తాయి కదా. మరి ఇవి ఎందుకు ఉపయోగిస్తారు? ఇది ఎస్పెషల్లీ గౌరవం చూపడానికి, మన సాహిత్యానికి శోభ కల్పించడానికి, భావాన్ని గంభీరంగా చెప్పడానికి. దెన్ వాట్ ఈజ్ వ్యావహారిక భాష అని మీరు నన్ను అడగచ్చు. అదేంటంటే, మనం డైలీ లైఫ్లో యూజువల్గా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఇలా మాట్లాడే భాషని వ్యావహారిక భాష అంటారు. ఇది మన ఇంట్లో ఫ్రెండ్స్తో మాట్లాడే

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

FM Rainbow 101.9. స్టూడియోలో టైం 8:30. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణలో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. అయితే ఇందాక మనం తెలంగాణలో గ్రాంధిక భాష వర్సెస్ వ్యావహారిక భాష గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో గ్రాంధిక భాషల్లో కొన్ని డిఫరెన్సెస్, అంటే గ్రాంధిక అండ్ వ్యావహారిక భాషలో డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చూసాము. సో గ్రాంధిక భాషలో అహం భోజనం కృతవాన్, అంటే ఒకవేళ నేను ఈ మాట తీసుకెళ్ళి మా పిల్లలతో అన్నా, మా మదర్ నాతోటి అన్నా, మా అమ్మ నాతో అన్నా, వాట్ ఏంటిది అన్నట్టు ఒక లుక్ ఇచ్చేస్తాము. సో యాక్చువల్గా దాని అర్థం వచ్చేసి నేను తిన్నా. సో ఎంత సింపుల్ ఇన్ వ్యావహారిక భాష. గ్రాంధికంలో భవతి సుఖంగా ఉన్నారా, అదే మన రెగ్యులర్ లాంగ్వేజ్లో వ్యావహారిక భాషలో మీరు బాగున్నారా. గ్రాంధిక భాషలో ఇదంతయును నా కర్తవ్యం, అంటే ఇది నా పని. మనకి ఇంత ఈజీగా ఉంది కదా, మరి గ్రాంధికం ఎందుకు, వ్యవహారికం ఎందుకు మాట్లాడదాము అంటే మనకి రెండు కూడా చాలా అవసరం. ఒకటి ఎలిగెన్స్కి యూజ్ చేస్తాం, మరొకటి కన్వీనియన్స్ కోసం యూజ్ చేస్తాం. ఈ రోజుల్లో చాలామంది అంటారు గ్రాంధిక భాష అవసరం లేదా, అది తప్పు. మన సంస్కృతి తెలుసుకోవాలంటే గ్రాంధిక భాష అవసరం, మన రూట్స్ కనెక్ట్ కావాలంటే కూడా ఇది ఇంపార్టెంట్, అలాగే కమ్యూనికేషన్ కోసం వ్యవహారిక భాష కూడా ఇంపార్టెంట్. ఇంకా మన జెన్జీకి చెప్పాలంటే గ్రాంధిక భాష ఈజ్ ఈక్వల్స్ టు క్లాసికల్ మోడ్, వ్యావహారిక భాష ఈజ్ ఈక్వల్స్ టు చాట్ మోడ్. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. ఒక బ్యూటిఫుల్ ట్రాక్, ఒక ప్రోమో విన్న తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణలో, మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. స్టూడియో క్లాక్ల సమయం 8:46 దాటి 50 సెకండ్లు కావస్తుంది. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మనం గ్రాంధిక భాష మరియు వ్యావహారిక భాష గురించి మాట్లాడుతున్నాము. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీ ఫ్రెండ్ ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది. మిత్రమా, నీవు ఈ సాయంత్రం భోజనార్థం వచ్చదవా అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు అర్థం కాదు కదా, ఏమంటున్నాడు అన్నట్టు ఉంటుంది. కానీ అదే సెంటెన్స్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది? ఏరా సాయంత్రం తినడానికి వస్తావా అంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఇది లాంగ్వేజ్ పవర్. సిచ్యువేషన్కి తగ్గట్టు లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. ఇది మన తెలుగు బ్యూటీ. ఫైనల్లీ, గ్రాంధిక భాష మన సంస్కృతి అయితే వ్యావహారిక భాష మన జీవితం. రెండు కలిస్తే మన తెలుగు సంపద. సో నెక్స్ట్ టైం మీరు మాట్లాడేటప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. మన తెలుగు గొప్పదనాన్ని తెలుసుకోండి. ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణలో రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం వినిద్దాం.
1: Shabash.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు. ముక్కు తీరుకున్న

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

స్టూడియోలో టైప్ 9-5. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. మనం ఉన్నది రిమ్ జిమ్ హైదరాబాద్లో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ డే, దాని గురించి క్విక్గా మాట్లాడేసుకుందాం. అది ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్. ఇది ఎందుకంటే క్రైమ్ ఇప్పుడు లోకల్ కాదు, గ్లోబల్ అయిపోయింది. సైబర్ క్రైమ్స్, ట్రాఫికింగ్, ఫ్రాడ్ ఇవన్నీ బార్డర్స్ దాటి జరుగుతున్నాయి, అది మనందరికీ తెలుసు. అందుకే ప్రపంచంలోని పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి పనిచేయాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, అలాగే క్రిమినల్స్ని ట్రాక్ కూడా చేయాలి. కోఆపరేషన్ ఇస్ ద రియల్ పవర్. మన సేఫ్టీ కోసం 24/7 డ్యూటీలో ఉండే పోలీసులందరికీ కూడా నా తరపున, మా ఎఫ్ఎం రెయిన్బో తరపున, మనందరి తరపున ఒక బిగ్ సెల్యూట్. సో గైస్, మన తరపున మనం రూల్స్ ఫాలో అవ్వాలి, లా ఫాలో అవ్వాలి, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవ్వండి. రెస్పెక్ట్ ద ప్రొటెక్టర్స్ అండ్ స్టే సేఫ్. ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది రిమ్ జిమ్ హైదరాబాద్లో.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive.
2: That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
2: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
2: stay bright.
1: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.
3: ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా. ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కైస్. మనకి డైలీ ఫ్రీగా దొరికేది ఏంటి అబ్బా అంటే గాలి. కానీ క్లీన్ ఎయిర్ మాత్రం మనకి స్లోగా లగ్జరీ అవుతుంది కదా. పొల్యూషన్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ పెరుగుతున్నాయి, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అవుతుంది, మన ఫ్యూచర్ రిస్క్లో పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే బ్లూ స్కై ఈజ్ నాట్ జస్ట్ ఎ వ్యూ, ఇట్స్ ఎ నీడ్ అని అనిపిస్తుంది. ఎప్పుడన్నా చూడగలుగుతున్నామా బ్లూ స్కైని అనిపిస్తుంది. మన నుంచి స్టార్ట్ చేద్దాం, అన్ననెసరీ వెహికల్ యూసేజ్ తగ్గిద్దాము, ప్లాంట్స్ పెంచుకుందాం, ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గిద్దాము. స్మాల్ స్టెప్స్ కెన్ మేక్ అ బిగ్ చేంజ్. మన బ్రీత్ క్లీన్గా ఉండాలి అంటే మన ఎర్త్ క్లీన్గా ఉండాలి. లెట్స్ కీప్ అవర్ స్కైస్ బ్లూ అండ్ ఎయిర్ క్లీన్ హైదరాబాద్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. మనం ఉన్నది రిమ్ జిమ్ హైదరాబాద్లో, మీ ఆజే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
4: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు.

అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడం

స్టూడియోలో టైం 9:20. ఎస్, ఇట్స్ టైమ్ టు ర్యాప్, బట్ వైబ్స్ నెవర్ స్టాప్. స్మైల్ చేయండి, స్ట్రెస్ వదిలేయండి, లైఫ్ని లైట్ తీసుకోండి. ఇది మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం నుంచి ఈరోజు అయితే సైన్ ఆఫ్ అవుతుంది. సేమ్ ఎనర్జీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. గుడ్ నైట్ ఎవ్రీవన్, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్. ఈ పాటలు వింటూ అలా అలా అలా అలా హాయిగా నిద్రలోకి వెళ్ళిపోండి. స్టే ట్యూన్డ్.